ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అంత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి

0: మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తి స్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకోపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకే 2 ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్టంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ
3: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8.34 కోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనూ చేస్తూ ఉన్నాం.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్

0: కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్ పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు, ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజాప్రసారం సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా సినీ నటుడు శ్రీ కాకరాలతో గతంలో ఆకాశవాణి వరంగల్ చేసిన పరిచయ కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 హలో మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:30 చిన్నారి లోకం ఈ కార్యక్రమంలో శారదా హైస్కూల్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.

10:90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్ర ప్రసారం. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 నాటకం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. నాలుగు గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారం అవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు.

9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల 30 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు డి వీణా వాణి గారు.
1: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా మామునూరు ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శిశు సంరక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై కొనసాగిన కార్యక్రమాలలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా ఎంతో అవసరమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని మంత్రి కోరారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన పోషణ అందితేనే పిల్లల శారీరక, మానసిక దృఢత్వంతో పెరుగుతారని ఆమె పేర్కొన్నారు. రైతులకు డీలర్లు విక్రయించే విత్తనాలు ధృవీకరించిన ప్రమాణిత విత్తనాలు అయి ఉండాలని వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడారు. నాసిరకం నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా దత్తత, ఫాస్టర్ కేర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడారు. చట్ట విరుద్ధ దత్తతలు, బాలల అమ్మకం వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఎవరైనా గమనించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా జిల్లా బాల

0: పరిరక్షణ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. దత్తతను తప్పనిసరిగా చట్టబద్ధ మార్గంలోనే చేపట్టాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యసారద కోరారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వడ్లను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే మిల్లర్లు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జనాభా గణన 2027 సంబంధించి మొదట గృహగణన చేయబడుతున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి ఈ నెల 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్వీయ గణన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కత్రియాల్ గ్రామంలో శాండ్ బజార్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇసుక సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూచనల మేరకు తహసీల్దారులు మాన్యువల్ కూపన్ల ద్వారా ఇసుక అనుమతులు ఇవ్వరాదని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇసుక రీచులు లేని కారణంగా పక్క జిల్లాల ఇసుక యార్డుల నుంచి TGMIV పోర్టల్ ద్వారా మన ఇసుక వాహనం సేవతో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు టన్నుకు 900 రూపాయలు, వాణిజ్య అవసరాలకు 1300 రూపాయలు చెల్లించి ఇసుక పొందవచ్చన్నారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో హీట్ వేవ్ ప్రభావం ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని సికేఎం, MGM, నర్సంపేట, వర్ధన్నపేట, GGH ఆసుపత్రులకు సంబంధించిన అడ్మిన్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రతపై సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులలో వేగం పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై జిల్లా కలెక్టర్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు డి వీణా వాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి ఓడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజల్లో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి

0: అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవిందని సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయ్ను ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది.

0: విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం మే 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: వినండి ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు శ్రీ కాకర్లతో గతంలో ఆకాశవాణి వరంగల్ చేసిన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం.
7: కాకరాల తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైన వ్యక్తి. వీర వెంకట సత్యనారాయణ ఆయన అసలు పేరు. 1937 తణుకు దగ్గర కాకరపురంలో జన్మించారు. చిన్నతనం నుంచి అటు రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, ఇటు అభ్యుదయ నాటక ఉద్యమం ప్రభావాలు, ఈ రెండింటితోటి తన జీవితాన్ని మలుచుకున్న కాకరాల వరంగల్ వచ్చిన సందర్భంగా ఆయనతోటి రంగస్థల అనుభవాల గురించి, ఇటు సినిమా అనుభవాల గురించి ఇష్టాగోష్ఠి. ఇప్పుడు కాకరాల గారు, మా వరంగల్కి స్వాగతం.
8: థ్యాంక్ యూ అమ్మా.
7: వరంగల్లు తోటి మీకున్న సంబంధాలని, మీ అనుభవాలని, వరంగల్తో మీకున్న అనుభవాలని ముందు కొన్ని చెప్తే శ్రోతలకి బాగుంటుంది.

0: ఒకలాగా చాలా తక్కువ పరిచయం కానీ చాలా లోతైన పరిచయం. కొంచెం ఇంచుమించు 70లు దాటిన తర్వాత కానీ నేను వరంగల్కి రాలేదు. నాటకాలు వేసే రూపంలో 1959 దగ్గర నుంచి ఓ 4-5 సార్లు నేను హైదరాబాద్ దాకా వచ్చాను, కానీ వరంగల్కి మాత్రం 70ల తర్వాతే వచ్చాను. ఆ 70ల తర్వాత కూడా ప్రజా ఉద్యమాల్లో భాగంగా ఉండేటువంటి మిత్రులు కలిసిన దగ్గర నుంచి నేను వరంగల్కి రావడం అనేది జరిగింది. బహుశా నా ఉద్దేశం, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 77 తర్వాత 80 ఆ ప్రాంతం నుంచి నేను రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో తెలంగాణకి ప్రతీక అయిన కాళోజీ గారితో నాకు కొంచెం సన్నిహిత సంబంధం కలిగింది 80 తర్వాత. తర్వాత 63 నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, నాటకరంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు, మిమిక్రీ ఆర్టిస్టు వేణుమాధవ గారితో పరిచయం ఉంది. పాలెం రఘుపతి అని ఆయన ఇప్పుడు లేరు, ఆయనతో నాకు చాలా సన్నిహిత పరిచయం, నాటకాలు కలిసి వేయడం జరిగింది. రీసెంట్గా నేను పత్రికలో చూసిన ప్రకారం పివి రమణ గారు కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తే. ఇలా నాటకాలతోటి ప్రజా ఉద్యమాలతోటి సంబంధం ఉన్నవాళ్ళు, ఇప్పుడు సమయానికి పేర్లు జ్ఞాపకం రాకపోయినా, వరంగల్తో నాకు సంబంధం ఉంటూ వచ్చింది 80ల తర్వాత నుంచి. అంచేత 80ల నుంచి 90తో 23-20 సంవత్సరాలుగా వరంగల్తో రాకపోక సంబంధం ఉందని చెప్పుకోవచ్చు.
1: అయితే మిమిక్రీ ఆర్టిస్ట్ వేణు మాధవ్ గారితో మీకు పరిచయం ఉందంటున్నారు కదా, ఈ పరిచయం మీకు ఎలా కలిగింది, వారితో మీకున్న అనుభవాలు స్నేహం ఎలాంటి?
0: 1957 ఇప్టా మహాసభలు ఢిల్లీలో జరిగాయి.
1: ఇప్టా
0: అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్, ఇప్పుడు మన ఆంధ్ర ప్రజానాట్య మండలి అని, ఆనాటి ప్రజానాట్య మండలికి దేశవ్యాపిత మాతృ సంస్థ, దానిలో భాగమే ఆంధ్ర ప్రజానాట్య మండలి. దాని మహాసభలు మొదట్లో అహ్మదాబాదు అక్కడ జరిగిన, 57 ఢిల్లీలో జరిగాయి. అప్పుడు డాక్టర్ రాజారావు గారి నాయకత్వాన ఆంధ్రదేశం నుంచి చాలామంది ఆర్టిస్టులు ఆ మహాసభలకు వెళ్ళడం జరిగింది. నాదర్ గారు భయం నాటకం, ఇంకా మిమిక్రీ వేణుమాధవ్, డ్యాన్సర్ సంపత్ కుమార్, కోరాడ, ఇంకా చెప్పాలంటే ఫండ్ డాక్టర్ చంద్రశేఖరం గారు, ఇలాగా వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆ సభలకు వెళ్ళడం జరిగింది. అక్కడే నాకు తెలిసినంతవరకు వేణుమాధవ్ గారు నేషనల్ ప్రొజెక్షన్ అనేది మీకు ఢిల్లీలోనే జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ తర్వాత రాజారావు గారు రెండోసారి సినిమా తీయాలని మెడ్రాసు పెడుతున్నప్పుడు వారితో పాటు నేను రాజమండ్రి నుంచి మద్రాసు వెళ్ళడం జరిగింది.
1: ఎప్పుడు, ఏ సంవత్సరం?
0: 60 అంటే 59, ఇంకా నేను ఖచ్చితంగా చెప్పాలంటే 59 జూన్లో ఆయన వెళితే 59 జూలైలో నేను వెళ్ళాను. 60 నుంచి మాత్రం ఆయనతోటి కొంచెం ఇంచుమించు 3 సంవత్సరాలు మెడ్రాసులోను. అంతకుముందు 56, 57, 58, 59, 59 దాకా రాజమండ్రిలోను నేను సన్నిహితంగా కొంచెం ఇంచుమించు గురుకులంగా నేను రాజారావు గారి దగ్గర ఉండి నాటక సంబంధమైన అనుభవం ఆయన దగ్గర నుంచి గ్రహించడం జరిగింది. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి థియేటర్ యాక్టివిటీలో రాజారావు గారు మళ్ళీ ఇప్టాని పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో వేణుమాధవ్ గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం. అప్పుడు నేను తీసిన అల్లూరి సీతారామరాజులో కొన్నాళ్ళు ఆయన హైటర్ పాత్ర వేయడం జరిగింది. సరే, మిమిక్రీ రావడం, మిమిక్రీ చేయడం ఇవన్నీ సరే, ఆయన ఏ పని మీద మెడ్రాస్ వచ్చినా రాజారావు గారి ఇంటికి వచ్చి వెళ్ళి కొంతసేపు అక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళడం అన్నంత సన్నిహితంగా జరగడంలో నేను అక్కడ ఉంటున్న వ్యక్తిగా వేణుమాధవ్ గారితో నాకు చాలా సన్నిహిత పరిచయం.
1: వేణుమాధవ్ గారు మీరు కలిసి ఏమేమి నాటకాల్లో వేశారు?
0: మేము వేసిన నాటకం సీతారామరాజు, కొన్ని ప్రదర్శనలు అంటే మొత్తం 80-90 నాటకాలు వేశాం. అందులో ముందు పద్మనాభం గారు హైటర్ పాత్ర వేశారు, తర్వాత కొన్నాళ్ళు లక్ష్మీనరసయ్య గారు వేశారు, ఈ మధ్య పీరియడ్లో వేణుమాధవ్ గారు కూడా కొన్నాళ్ళు హైటర్ పాత్ర అందులో వేయడం జరిగింది. ఆ పాత్రలో, ఆ నాటకంలో నేను సింగన్ అని, సీతారామరాజుకు కుడిభుజం పాత్ర, ఆ వల్లన్ నరసింహరావు అందులో సీతారామరాజు వేయడం జరిగింది. పిఎస్ భాస్కర్రావు అని, నరసింహరావు మానేసిన తర్వాత పిఎస్ భాస్కర్రావు సీతారామరాజు వేయడం జరిగింది. ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలంటే సీతారామరాజులో అన్ని పాత్రలు సమయానుకూలంగా మారాయి, కానీ మారకుండా కుడిభుజంగా ఎవరు నడిచిన పాత్ర నాదే. ఆ చివరిని
1: సింగన్ ఈ సీతారామరాజు నాటకం ఎన్ని ప్రదర్శనలు?

0: చూచారు.
1: దరిదాపు నాకు గుర్తున్నంత వరకు 80-90 ఉంటాయండి అటు ఇటుగా.
0: ఆ ఒక నాటకమే.
1: ఆ ఒక్క నాటకమే. ఎంచేటంటే మేము దాని మీదే పోషించబడ్డాం. సినిమాకి వెళ్ళినా మమ్మల్ని పోషించింది ఆ నాటకమే. నాటకానికి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నెలకి కనీసం 10 నాటకాల దగ్గర నుంచి ఉండేవి, లేదు మినిమం 5 అయినా ఉండేవి. 5 నాటకాల్లో 4 నాటకాలు మాకు రెమ్యూనరేషన్ ఉండేది, 5 రూపాయలు తప్పున 200 వచ్చేది. ఒక నాటకం థియేటర్కి తీసేసేవాడు. ఈ రైలు ఛార్జీలు వెళ్ళడాలు వాటికి ఖర్చు ఉంటుంది కనుక 5 నాటకాల్లో ఒకటి థియేటర్కి తీసేస్తే మిగిలిన 4 నాటకాలు మాకు ఇచ్చేవాళ్ళు.
0: ఏ థియేటర్ వాళ్ళు ఇది
1: అంటే ఆడిన నాటకం ఇప్టా ఫేర్ మీద ఆడేవాళ్ళం.
0: ఆడేవాళ్ళం.
1: మొత్తం ఇది 30-40 మందిని తీసుకెళ్లాలంటే రైలు ట్రావెలింగ్ వీటి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు పోవడానికి మనుషుల మీద పడకుండా 4 నాటకాలు రెమ్యూనరేషన్ ఆర్టిస్టులకు ఇచ్చి 5వ నాటకం అందరిది థియేటర్కి తీసి ఈ ఖర్చులకి ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అలాగే నేను 3-4 సంవత్సరాలు ఆ నాటకం మీదే జీవించడం జరిగింది. 100 రూపాయలతో జీవితం వెళ్ళిపోతున్న రోజులు, అంచేత 2 మాసాలకు కూడా 200 గడిపిన రోజులు ఉన్నాయి.
0: అంటే ఒక రకంగా ఈ ప్రజాస్వామిక నాటక సంస్కారం దానిలో ఉందని అనుకోవచ్చు.
1: అనుకోవచ్చు. ఆయన అలాగే నడిపాడు. నేను అంటున్నాను నాకు క్లారిటీ ఉంది. కమర్షియల్ థియేటర్ అంటారు, కమర్షియల్ థియేటర్ అంటే అన్ని విలువల్ని పోగొట్టుకున్న థియేటర్ అని నాకు అనిపిస్తుంది. ప్రొఫెషనల్ థియేటర్ వేరు, కమర్షియల్ థియేటర్ వేరు. ఆయన డెమోక్రాటిక్ బేస్ మీద ప్రొఫెషనల్ థియేటరే నడిపాడు, కానీ అది కమర్షియల్ థియేటర్ మాత్రం కాదు.
0: వేణుమాధవ్ గారు ఇంకా ఏమైనా నాటకాల్లో వేశారా మీతోటి?
1: నాకు తెలిసి ఇంకా ఆయన ఏమి వేయలేదు. నాకు తెలిసి సీతారామరాజులోనే ఆయన వేశారని నేను అనుకుంటున్నాను.
0: ఆయన సినిమా ఫీల్డ్కి కూడా వచ్చారా?
1: సినిమాలు కొన్ని సినిమాల్లో నాకు తెలిసి అప్పగింతలు అనే సినిమాలో ఆయన వేశాడు. నేను ఆ సినిమాలో వేశాను కనుక నాకు తెలుసు. అలాగే నాకు నేను లేకుండా ఆయన వేసిన ఇంకో 3-4 సినిమాలు కనీసం మంచి వేషాలు వేసినవే ఆ రోజుల్లో ఆయన వేశారని నేను అనుకుంటున్నాను.
0: తర్వాత మీరు ఇంతకుముందు అన్నారు పాలెం రఘుపతి గారని, వరంగల్ ఆయన, వారితోటి మీ పరిచయం ఏమిటి, వారెటువంటి వారు, వారితోటి?
1: ఆయన కూడా మద్రాసు సినిమాల్లో నటించాలనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు చేస్తూనే అప్పుడు మేము మరాఠీలో మామవారికర్ రాసిన జయభవ అనే నాటకాన్ని రాజారావు గారి దర్శకత్వంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని తొలికాలపు తెలుగు సినిమా దర్శకుల్లో ఒకరైన ఎన్ జగన్నాథ్ గారు, కళ్యాణ సుందరి జగన్నాథ్ గారి భర్త, ఆయన అనువదించారు. ఆ అనువదించిన నాటకం ప్రింట్ అయింది. ఆ ప్రింట్ అయిన తర్వాత మేము తీసుకుని ప్రాక్టీస్ చేసాం. అందులో ఒక చాలా టిపికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నల్లగా లావుగా పొరుగ్గా ఉండే పాత్ర, అంటే కొంచెం ఇంచుమించు మనకి నీగ్రోలకు దగ్గరగా ఉండే పాత్ర. ఆ పాత్ర పేరు సిద్ధిదో. ఈ ఔరంగజేబు ఈ బిజాపూర్ సుల్తాన్ల దాంట్లో అతను ఉద్యోగస్తుడు, ఈ సైన్యానికి సంబంధించిన దాంట్లో. ఆ పాత్ర టిపికల్గా ఉండాలి ఎవరి కోసం అని వెతుకుతూ ఉంటే అక్కడ ప్రయత్నాలకు వచ్చినటువంటి ఈ పాలెం రఘుపతి గారు వాయస్సు, శరీరం కూడా ఆ పాత్రకి చాలా గొప్పగా సూట్ అయ్యే లక్షణం ఉండి ఈయన పరవశించి ఆ పాత్రని ఆయనకి ఫిక్స్ చేయడం జరిగింది. ఆ పాత్రని మేము 3 నాటకాలు వేసాం. ఆ నాటకాల్లో 3 నాటకాలకి 3 హీరోయిన్లు మారారు. మద్రాసు నాటకానికి రాజేశ్వరి అనే ఒక అమ్మాయి వేసింది. ఆ అమ్మాయి మాకు తృప్తి లేదు నాటకం వేయడంలో, వేషం కానీ కలెక్టివ్గా నాటకం బాగుంది కానీ పాత్రకి సంబంధించిన న్యాయం జరగలేదు. దాంతో జయంతి 2వ నాటకంలో వేసింది, హీరోయిన్ జయంతి,
0: సినిమా నటి.
1: అది టంగుటూరులో వేశాం ఆ నాటకం. 3వది మన ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారి సమక్షంలో రవీంద్ర భారతిలో హైదరాబాద్లో వేయడం జరిగింది. దాంట్లో వాణిశ్రీ ఆ హీరోయిన్ పాత్ర వేసి, నేను శివాజీ సైన్యాధిపతి బాజీరావు దేశపాండే అని ఆ పాత్ర నేను వేయడం జరిగింది. యాక్చువల్గా ఫిజికల్గా నేను సూట్ గాను, వాయస్సు మీద డబాయించి లాగలిగిన శరీరం సూట్ కాదు. అంచేతే ఆయన అందరి చేత రిహార్సల్ చేసిన ఆ వేషం కోసం మనిషిని వెతకడంలో 2 మాసాల పాటు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గానే అట్టబెట్టి నన్ను ఊరించారు. ఊరించి చివరికి నువ్వు ఏ వేషం వేస్తామని అడిగాను. అదేమిటి సార్, ఏ వేషం, మీరు ఏ వేషం ఇస్తే ఆ వేషం వేస్తాను. కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఆ నాటకంలో ఒక లక్షణం ఉంది, శివాజీ వచ్చినప్పుడు హీరోజీ రాడు, హీరోజీ వచ్చినప్పుడు శివాజీ రాడు. డ్యూయల్, ఇప్పుడు సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్స్ లాగా చేయడానికి అవకాశం ఉంది. మీరు అలా చేయించే మాట అయితే శివాజీ హీరోజీ నేను వేయాలని సరదాగా ఉందండి అన్నాను. నవ్వేసి చాలా గొప్ప విషయమే, అది వద్దులే, ఆ రెండు వేరే వేరే చేస్తాను, నువ్వు ఈ బాజీరావు దేశపాండే వేయి. నా ఫిజిక్ సూట్ కాదు కదా సార్, నేను చాలా బక్కబలతగా ఉండేవాడిని అప్పుడు. రంగుల రాట్నానికి ఇంకా 5 సంవత్సరాలు ముందు అంటే ఎంత బక్కగా ఉంటానో ఊహించాను. అప్పుడు నేను నిన్ను తయారు చేస్తాను, నీకెందుకు, నువ్వు రిహార్సల్ చేయి. అని ఆవేళ నుంచి రిహార్సల్ చేస్తే మాకు ఇప్పటికీ డౌట్.

0: నాకు ఇవాళకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ ఫిల్ట్ పెట్టి కుట్టుతారు చూసారు జాకెట్లు, అలాగా ఈ మొత్తం ఇక్కడ దాకా ఈ కింద అంగీ దాకా మొత్తం ఫిల్ట్ పెట్టి కుట్టించాడు. దాని వెనకాల లోపల ఒక బొంత, దాని మీద ఈ ఫిల్ట్ పెట్టిన చొక్కా వేసి ఈ సొరవ వేసేటప్పటికి అసలు నా పర్సనాలిటీ రూపమే మారిపోయింది. లేని ఫిజిక్ నాకు కల్పించడం జరిగింది, మేకప్ చేయడం జరిగింది. నాకు నా క్యారెక్టర్ గా నాకు చాలా మంచి పేరు వచ్చినటువంటి నాటకం. మాకు ఎంఆర్ రాధ ఫస్ట్ నాటకానికి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇక్కడ మూడో నాటకం రాధాకృష్ణన్ గారు చీఫ్ గెస్ట్. ఈసారి టంగుటూరు లో మామూలుగా వేశాం అనుకోండి. కానీ ఆ నాటకంలో చెప్పొచ్చేది పాలెం రఘుపతి. ఆ మూడు నాటకాల్లోనూ సిద్ధి జౌహర్ గా అతనే వేశాడు. చాలా అద్భుతంగా నటించాడు. సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు, కానీ చాలా రంగస్థలానికి సంబంధించినంత వరకు చాలా గొప్ప నటుడు.
1: ఇంకా ఏమైనా నాటకాలు వేశారా ఆయన?
0: లేదు.
1: మీరు అసలు నాటకం మీద చాలా ఆసక్తి మీకు చిన్నప్పటి నుంచి అని అన్నారు కదా.
0: అవును.
1: స్కూల్లో చదువుకునే రోజుల్లో ఏమైనా నాటకాలు వేశారా? స్కూల్లో
0: చదువుకునే రోజుల్లో వేశా. అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇది విడిపెట్టని నీడలాగా వస్తుంది నాకు. అంటే నాకు కొంచెం ఇంచుమించు నా వాతావరణం ఉంది. మా తాతలు ముగ్గురు, పెద్ద ఆయన పేరు వెంకన్న గారు, రెండో ఆయన పేరు సూరన్ గారు, మూడో ఆయన పేరు రావణ గారు, ఈ ముగ్గురు భాగవతాలు వేశారు. పౌరోహిత్యం చేస్తూ భాగవతాలు వేశారు. వాళ్ళ ముసలితనంలో వాళ్ళు ముఖ్యంగా మా రెండో తాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు ఇవన్నీ కూతలు కూయడం, అంటే అప్పటి నుంచి నా మీద ప్రభావం పడుతూనే ఉందని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా మా నాన్న పౌరాణిక నాటకాలు వేశారు. ఆయన గయోపాఖ్యానంలో అర్జునుడు, కురుక్షేత్రంలో కృష్ణుడు వేయడమే కాక నా మనుషులు తయారు చేసేవాడు. కొంచెం ఇంచుమించు నాకు ఊహొచ్చి 8 ఏళ్ళు 10 ఏళ్ళు వయస్సు వచ్చేటప్పటికి నేను ఆయన పక్కన ఉండగా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ డైలాగు ఎలా చెప్పాలి ఏమిటి ఇవ్వాలి, ఈ విధంగా మా నాన్న ప్రభావం మొట్టమొదటి నా మీద.
1: మీ నాన్నగారి పేరు?
0: మా నాన్న పేరు వీరభద్రం. ఆయన ప్రభావం పడింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన నాటకాలతోటి పరిచయం ఉన్నవాడుగా నాటక రంగంలోకి వెళ్ళిన వాళ్ళంతా చెడిపోవడం ఆయన చూశాడు. అంచేత నన్ను నాటక రంగాల్లోకి వెళ్ళనివ్వకుండా ఆంక్షలు పెట్టి 10-15 సంవత్సరాలు నాతో యుద్ధం చేశాడు. ఆయన ఎంత నన్ను అణిచిపెట్టాలని ప్రయత్నిస్తే అంతా తిరగబడి నేను నాటకరంగం నుంచి సినిమా రంగానికి వచ్చి సినిమా రంగంలో భీమ రెడ్డి గారి రంగుల రాట్నం వేసేదాకా ఆయన నాతో మాట్లాడలేదు. కొంచెం ఇంచుమించు 10-15 సంవత్సరాలు మా ఇద్దరికి మాటలు లేవు. ఇది వేసి బయటకు వెళ్ళిన తర్వాత ఓహో నేను అనుకున్నట్టుగా భయపడినట్టుగా వీడు చెడిపోలేదు, వీడి పద్ధతిలో వాడి జీవితాన్ని వాడు దిద్దుకున్నాడు అని నమ్మకం కలిగిన తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఒక వెర్రిలాగా పట్టుకుంది. అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పరిభాషలో వ్యగ్రత, ఆ వ్యగ్రత పట్టుకుని దేని సౌండ్ మంచి సౌండ్స్ వినిపిస్తే దాని వెనకాల వెళ్ళిపోవడం. ఉదాహరణకి చావుడప్పుడు తోటి వెనకాల వెళ్ళిపోయిన ఘట్టాలు, తప్పిపోయిన ఘట్టాలు కూడా నాకు జీవితంలో ఉన్నాయి. అలాగ వచ్చి నేను మొట్టమొదట వేసింది నా 13వ ఏట నేనే దర్శకుడుగా నా తోటి పిల్లలందరినీ వేసినటువంటిది పద్యాల నాటకం, ఫోక్ లోర్ నాటకం, జయంత జయపాల అని ఆ నాటకం. కుర్రాళ్ళందరినీ కూడదీసి వేసిన నాటకం అది 1949లో వేశాను. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది.
1: అంటే ఆ నాటకం ఎవరైనా రాసిందా స్క్రిప్ట్?
0: ఆల్రెడీ పాత రచయిత ఎవరో రాసి ప్రింట్ అయింది.
1: ప్రింట్ అయింది
0: అంటే మనకి వడ్ల గిందులో బియ్యపు గింద అనే సామెత ఉంది చూడండి, ఆ సామెతే ఆ నాటకం. మంత్రి కొడుక్కి రాజు కొడుక్కి మధ్య ప్రాణ స్నేహితుల మధ్య ఆగర్భ శత్రుత్వం పెరిగేటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి నాటకం అది. అది ఆ నాటకం వేసిన తర్వాత మా తెలుగు మాస్టర్ మాతో సంస్కృత నాటకం వేయించారు, భోజసభ అని. ఆయన కాళిదాసు వేసి మా అందరి చేత మిగిలిన పండితులు వేషాలు వేయించి, సీతాపతిరావు మాస్టర్ అని ఆయన చేత భోజరాజు వేషం వేయించి చేశారు. అది మొదటి రెండో నాటకం. ఆ తర్వాత ఇంక నేను నాటక ప్రవాహంలో పడిపోయినట్టే నాకు. కొంచెం ఇంచుమించు ట్రెడిషనల్ థియేటర్ తోటే నా కెరియర్ స్టార్ట్ అయింది. అందులో నటన బాగోలేదు, క్రూడ్ గా ఉందని నాకు అనిపించిన తర్వాత నేను సాంఘిక నాటకాలకి 56 నుంచి వచ్చిన క్రమంలో నా అదృష్టవశాత్తు ఈ 57 ఆ ప్రాంతానికి రాజారావు గారు నాకు పరిచయం కావడం, వెంటనే నేను సన్నిహితం కావడం, ఆయనతో అక్కడ 2-3 ఏళ్ళు పనిచేసి ఆయన కింద నాటకాల్లో పనిచేసి అక్కడి నుంచి ఆయనతోటే నేను మెడ్రాస్ రావడం.
1: అంటే ఇప్పుడు ఆయనతో నాటకాల్లో పనిచేయడం అంటే ఆయన ఏ ఏ రంగాలకు పనిచేశారు? నాటకంలో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు, రంగస్థల నిర్వహణ, దర్శకత్వం.
0: ఆయన ప్రధానంగా ప్రయోక్త, మిగిలిన వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ చేసిన. రాజమండ్రిలో ఉన్నంత వరకు ఆయన ప్రయోక్త, మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆయన కార్యకర్త ప్రయోక్త కూడా, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం.

0: డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్గా ఇది చేయడం, నిర్వహణ సంస్థ నిర్వహణ ప్రయోక్తగా కూడా ఆయన చెప్పారు. మెజారిటీ ఆయన ప్రధానంగా ప్రయోక్త. అంతకు మించి ఇప్టా చరిత్రను కనుక తిరగేస్తే ఆయన డాక్టరు, యాక్టరు, డాన్సర్. ఇప్టా చరిత్రలో ఆయనది ఇది ఉంది చూడండి, హిట్లర్ భాగవతం అని కోగంటి గోపాలకృష్ణ గారు రాసిన దాంట్లో ఆయన ఎర్ర సైనికుడు పాత్ర చివరిలో వేసేవారు. మిగిలిన రాధాకృష్ణమూర్తి గారు హిట్లర్ వేస్తే ఈయన ఎర్ర సైనికుడుగా చివరిలో హిట్లర్ ని చంపడం కోసం. ఇప్పుడు మన శివతాండవం లాగా ఒక ప్రణయ నృత్యం ఉండేదట, అది చాలా అద్భుతంగా ఈయన చేసేవాడని ఈయనకి అంటే డాన్సర్ గా కూడా చాలా మంచి కెపాసిటీస్ ఉన్న మనిషి. ఆ తర్వాత ప్రెస్ వర్కర్ అని ఈయనకి పేరు. అంటే ప్రెస్ కంపోజింగ్ దగ్గర నుంచి ట్రెడిలింగ్ దగ్గర నుంచి ఆరంభం నుంచి ఆద్యంతం ఒక వర్కర్ ఎంత శ్రమ పడతాడు అనేది డాన్స్ లో ఆయన కంపోజ్ చేసి చేసేవాట. ఆ తర్వాత రామకోటి గారు నాకు చెప్పింది ఏంటంటే ఈ ఫోక్ మీడియంలో పుని నక్క అనేది కేవలం మూకాభినయంతో డాన్స్ తోటి రక్తి కట్టించేవాట. పుని వేషం రాజారావు గారు వేస్తే నక్క వేషం రావుకోటేసేవాడు. ఇలాగా ఆయనకి డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ గాక ఆ ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి నడిచినంత వరకు ఈయన కార్యదర్శి, నెక్స్ట్ ఆరోగ్య పరిశీలకుడైన డాక్టర్ కూడా, అంటే బహుముఖాలుగా ఆయన పనిచేశాడు. ఎమెచ్యూర్ థియేటర్కి వచ్చేటప్పటికి ఆయన ప్రధానంగా ప్రయోక్తగా పనిచేశాడు.
1: ఇప్పుడు మీరు రాజమండ్రిలో ఆయనతో పరిచయం అయిందన్నారు కదా, మొదటి పరిచయం.
0: అవునండి.
1: ఆ కాలంలో మీకు మీరు ఆయన దగ్గర పొందిన శిక్షణ, ఆయనతోటి మీ అనుభవాలు ఎటువంటివి?
0: ముఖ్యంగా అన్నీ వివరంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ సారాంశంగా ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను. అప్పటిదాకా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి అనుకరణ పద్ధతి, రెండు క్రియేటివ్ పద్ధతి. అంటే మనకి చెబుతున్న డైరెక్టర్ ఎలా చేసి చూపిస్తే అలా అనుకరించడం అనేటువంటి ఒక పద్ధతి కొనసాగుతోంది. ఇవాళకి అది ఆంధ్రదేశంలో సాగుతోంది. దానికి ఆయన భిన్నం. ఆయన నటుల చేత చేయించే తను చేసి చూపించేవాడు కాదు సాధారణంగా. కానీ మరీ తెలియని మనుషులైతే వాళ్ళకి చేసి చూపించాల్సి వచ్చినప్పుడు హెచ్చరించి చెప్పేవాడు, నన్ను అనుకరించకు, నా స్పిరిట్ తీసుకో, నువ్వు నీ సొంతంగా నువ్వు ఫీల్ అయ్యి ఎలా చేస్తావో చెయ్యి, అంతేగాని నన్ను నువ్వు అనుకరిస్తే మాత్రం కాళ్ళు విరగ్గొట్టేస్తాను అని హెచ్చరించి తను అక్కడ అది ఎలా చేయాలి అనేది చేసి చూపించేవాడు. ఆ విధంగా మాకు అందరికీ ఇవాళకి నేను ఎవరికైనా చెప్పాల్సి వస్తే నేను నటించను, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికే ప్రయత్నిస్తాను. మరీ తెలియకపోతే ఆయనలాగా హెచ్చరించి చేసి చూపిస్తాను తప్ప. ఆ క్రియేటివ్ పద్ధతి మంచిదని నేను అనుకుంటున్నాను. క్రియేటివ్ పద్ధతి ప్రజాస్వామికం, వాడు చేసి చూపించడం అనేది డిక్టేటర్. ఈ నిరంకుశ పద్ధతి, నిరంకుశ పద్ధతి మోస పద్ధతి అవుతుంది. కానీ వైవిధ్యం నచ్చిస్తుంది కనుక అది ఆరోగ్యకరం కాదనేది ఆయన దగ్గర నుంచి నేను గ్రహించిన విషయం. అదే నేను ఇవాళ్ళకి అనుసరిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు సీతారామరాజు నాటకం వేశారు.
0: అవునండి.
1: తర్వాత ఇంకా మీరు ఏమేమి నాటకాలు వేశారు? ఆ నాటకాలు
0: ఆ రోజుల్లో కొంచెం ఆయన నడిపిన మూమెంట్లో చాలా వేశాం. ముఖ్యంగా గంగాధరరావు గారు, డాక్టర్ గంగాధరరావు గారు రాసిన నాబాబు నాటికతో మేము అక్కడ ఇనాగరేట్ చేసాం. తర్వాత ఆయనే డాల్స్ హౌస్ని సంక్రాంతి అని ట్రాన్స్లేట్ చేశాడు. ఆ నాటకాన్ని ఆయన దర్శకత్వంలో వేయడం జరిగింది.
1: దానిలో మీరు ఏ పాత్ర తీసుకున్నారు?
0: సంక్రాంతిలో నేను ఆ బ్యాంకు గుమస్తా విలన్ వేషం ఏదో ఉంది, అది నేను వేయడం జరిగింది. పడి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన హీరో వేశాడు. నవీన లక్ష్మణ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది, ఆమె ఆ హీరోయిన్ క్యారెక్టర్ వేయడం జరిగింది. బిఎస్ బాబు అని ఇప్పుడు విజయవాడలో ఉంటాడు, అతను ఇంకో క్యారెక్టర్ ఉంది, డాక్టర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆయన వేసేవాడు. సంక్రాంతి తర్వాత ముఖ్యంగా ఈ శాంతి మహాసభలు పెట్టినప్పుడు ట్యాగూర్ శాస్త్రి అనే నవల్ని డ్రామటైజ్ చేసి మా చేత వేయించడం జరిగింది. అందులో నేను జైలర్ పాత్ర వేశాను. ఇప్పుడు నిర్మల ఓల్డ్ వేషాలు వేస్తుంటుంది. ఆవిడ పెద్ద రైతు పెద్ద భార్య, రైతు భార్య, అన్నగారి భార్యగా నిర్మల, తమ్ముడు బిఎస్ బాబు, ఆడి భార్యగా లక్ష్మి నటించడం జరిగింది. అది కూడా చాలా బాగా జరిగింది. అది కూడా ఆయన దర్శకత్వంలోనే మేము వేయడం జరిగింది. ఇలాగ చాలా నాటకాలు వేశాం. రాత్రి చావకూడదు, అందరినీ ఆడవాళ్ళని ఆర్గనైజ్ చేసి ఆడవాళ్ళ చేత వేషాలు వేయించి ఆ చావకూడదు నాటికను అక్కడ వేయించడం జరిగింది. ఇలాగ అప్పుడు ఇప్పుడు ఆయన రెండు చేసే క్రమంలో చాలా నాటకాలు వేయడం జరిగింది. అందులో కొన్నివి.
1: తర్వాత మీరు లెనిన్ పాత్ర పోషించారని అన్నారు కదా.

0: క్రెమ్లిన్
1: క్రెమ్లిన్ చైమ్స్ అలెగ్జాండర్ ఫొగిదిన్ రాసిన క్రెమ్లిన్ చైమ్స్ ని కొండేపు లక్ష్మీనారాయణ గారు తెలుగులోకి అనువదించారు. లెనిన్ శత జయంతి సందర్భంగా 1972 April 20 దాన్ని వేయడం జరిగింది. అందులో నేను లెనిన్ పాత్ర వేసి దర్శకత్వం వహించి కొంచెం 30-40 వేషాలు ఉంటాయి మొత్తం, అందరినీ చేసి ఒక 3 నెలల రోజులు రిహార్సల్ చేసి వేశాం. అప్పుడు అన్ని పత్రికలు చాలా అప్రిషియేట్ చేస్తూ చేశాయి. సౌత్ లో లెనిన్ పాత్రతో వచ్చిన మొట్టమొదటి నాటకం అనేది ఆవేళ పత్రికలు ఇచ్చినటువంటి ఇది. దానికి మాకు ఆడిటోరియంలో గుమ్మడి గారు ఉన్నాడు, ఆయన చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. ఎటు వచ్చి మహాకవి శ్రీశ్రీ రంగస్థలం నుంచి లోపలికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తూ కొంచెం సెటైరికల్గా నవ్వుతూ పొడుగు లెనిన్ అని నన్ను లెనిన్ సహజంగా పొట్టిగా ఉంటాడు, నేను పొడుగు అని చేత ఆయన సరదాగా చేశాడు. నేను పొట్టి మనిషి కోసం ప్రయత్నించాను, వల్ల నరసింహరావు చేత వేయించి నేను డైరెక్టర్ గా మిగిలిపోదాం లేకపోతే ఇంకో వేషం ఏదో వేద్దామని అనుకున్నాను. దానికి మరి 1-2 నెలలు కంటిన్యూస్ గా రిహార్సల్స్ కి రావడానికి అతనికి కుదరలేదు. గురుగారు నేను ఆ చివరి వేషం వేస్తాను, నన్ను లెనిన్ పెట్టకండి అని అంటే ఇంకా నాకు గత్యంతరం లేక నేను వేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ చివరిలో హెచ్జి వెల్స్ వస్తాడు చివరిలో లెనిన్ కలవడానికి, ఆ హెచ్జి వెల్స్ వల్ల వేశాడు, ఈ లెనిన్ వేషం నేను వేశాను.
0: అది మళ్ళీ ప్రదర్శనలు ఇచ్చారా?
1: ఒకటే ప్రదర్శన, 4,000-5,000 అయింది. ఇప్పుడు చెయ్యాలంటే 25,000-30,000 అవుతుంది. జనం ఎక్కువ, సెట్స్ అది అంటే డెవలప్ అయిన సోవియట్ నాటకంలో వేసినటువంటి నాటకం కదా, అంటే అది క్రిమిలిన్ గంటలు అనేది ఆగిపోతుంది. క్రిమిలిన్ గడియారం అంటే అంతర్యుద్ధంలో జీవితం స్తంభించిన దానికి సూచనగా క్రిమిలిన్ గడియారం ఆగిపోతుంది. దాని పునర్నిర్మాణం ఎలా చేశాడు, లెనిన్ నాయకత్వంలో ఎలా జరిగింది అనేది మొత్తం నాటకం చెబుతుంది. ఆ నాటకం ఫినిషింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ గంటలు మోగుతాయి. ఇందులో చాలా పెద్ద కష్టమైంది, అంటే ఒరిజినల్ లో అయితే 50-60 పాత్రలు ఉన్నాయి, దాన్ని 30-30 పాత్రలకి నేను ఎడిట్ చేసుకుని దాన్ని వేయడం జరిగింది.
0: అయితే నాటక రంగస్థలానికి సంబంధించి ఇంకొక ప్రశ్న వస్తాను, అంటే ఇది స్టేజ్ ఎక్కువ అలంకరణ ఇవి సెట్టింగ్స్ అవి చాలా ప్రధానమా, అవి అంత ఎక్కువ లేకపోయినా వేయడానికి వీలవుతుందా? తర్వాత ఇప్పుడు వీధి నాటకం అనేటువంటి ప్రక్రియలు కూడా వచ్చాయి కదా, ఈ పరిణామం మీద మీరు ఒక 4 అంశాలు.
1: దీన్ని నేను చాలా సింపుల్గా 4 అంశాలు కాదు ఒక అంశంగానే నేను చెప్పగలను. బీటి రాఘవ నటదీపిక అని ఒకటి రాశారు, కొంచెం బల్లారి రాఘవ కాంటెంపరీ ఆయన, అప్పుడు వస్తున్నటువంటి పద్ధతులకి ఆయన వ్యతిరేకం. అంటే ఆయన దృష్టిలో డ్రామా అనేది పర్ఫార్మింగ్ ఆర్ట్, ఇక్కడ పర్ఫార్మెన్సే ప్రధానం తప్ప బ్యాక్ డ్రాప్ ప్రధానం కాదు, అది ఏ రూపంలో సజెస్ట్ చేసినా సరిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. సరిగ్గా మీకు మోడర్న్ స్ట్రీట్ ప్లే కి ప్రాతిపదిక వేసిన బాదల్ సర్కార్ కూడా అదే చెప్పాడు, సాహిత్య రూపం ఏదైనా ముఖ్యంగా నాటకం సజెషన్ లేకుండా ఏది ఉండదు, అంతా సజెషన్ తోటే పెడుతుంది. అటువంటప్పుడు నేను ఈ బరువు అంతా ఎందుకు పోయాలి, నేను నా నేపథ్యాన్ని కూడా సజెస్ట్ చేస్తాను అని చెప్పాడు బాగా. అంచేత నాటకం అనేది పర్ఫార్మింగ్ ఆర్ట్, అక్కడ పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి మానవ సమూహం, ఒక అండర్స్టాండింగ్తో ఉన్న మానవ సమూహమే ప్రధానం, మిగిలినవన్నీ అదనపు విలువలు ఉంటే చాలా గొప్పగా వాటిని ఫోకస్ చేయొచ్చు, కానీ అది మూలం కాదు, అది ప్రధానం కాదు, అది మౌలికం కాదు. మౌలికం అసలు సినిమా దీనికి రివర్స్, అక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇవన్నీ కావాలి, అక్కడ పెర్ఫార్మెన్స్ మీకు అదనం. అక్కడ అది పల్నాడు యుద్ధంలో గిడుగు సీతాపతి గారు సినిమాకి నటుడు అక్కర్లేదు అని చెప్పాడు, పాత పల్నాడు యుద్ధం చూస్తున్నప్పుడు. సినిమా వ్యాసాల్లో కుటుంబరావు గారు సినిమాకి పాత్రధారులే కానీ నటులు అక్కర్లేదు అని, పాత్ర ధరించేవాడు ఒకడు ఉంటే వాడు నటుడై ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆ శక్తి ఉంది డెఫినెట్ గా, సినిమా నటులతో సంబంధం లేకుండా టోటల్ ఎఫెక్ట్ తెచ్చుకోగలదు మిగిలిన కళల మిశ్రమంతో. ఇక్కడ ఈ కళల మిశ్రమం లేకుండా జనాన్ని ఆకట్టుకోగలిగిన శక్తి రంగస్థలానికి, సినిమాకి లేనిది రంగస్థలానికి మాత్రమే ఉన్నది. ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ ప్రదర్శకులు అంచేత రంగస్థలానికి అభినయం ప్రధానం, సినిమాకి సాంకేతిక విలువలు ప్రధానం. ఈ విధంగా చూస్తే రంగస్థలం సజీవమైన మీడియంగా నా దృష్టికి కనిపిస్తుంది.
0: మరి మీరు సినిమాలలోకి ప్రవేశించారు, సినిమా జీవితం చాలా సుదీర్ఘమైన సినిమా జీవితం ఉంది కదా, సినిమాలలో మీరు మొదటి సినిమా ఏది, ఎలా దానిలోకి ప్రవేశం జరిగింది?
1: మొదటిది

0: లెక్క ప్రకారం చెప్పాలంటే వెళ్ళిన వెంటనే 1960లో సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణని అందులో ప్రవేశం. రాజనాల్ గారు నాకు పేరు పెట్టాడు దశావతారం అని. అది శాలంలో తీశాడు ఆ సినిమాని. అంచేత అక్కడ తెలుగు వాళ్ళు ఉండరు. అంచేత తెలుగు మాట్లాడడం రాని వాడి చేతి వేయించి వాడు సరిగ్గా చేయకపోతే ఆ వేషం వేసి ఓ వేషానికి మీసం ఓ వేషానికి మీసం గడ్డం ఓ వేషం ఇంకా ఇలా వేషాలు మాత్రం 10 వేషాలు వేశాను అందులో. అది ఆరంభం నా జీవితానికి. ఆ తర్వాత చిన్న చిత్తగా వేశాను. అందులో ఫోకస్ రాముడు భీముల్లో ఒక చిన్న వేషం. అది ఇప్పటికీ జనం చూసి గుర్తుపట్టి అడుగుతారు నన్ను. ఒక కార్మికుడు వేషం. ఇది ప్రథమం అని చెప్పుకోవడానికి లెక్క ప్రకారం మాత్రం. కానీ నేను ఫోకస్లోకి వచ్చింది వాహిని వారి రంగుల రాట్నం, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై బిఎన్ రెడ్డి. అది నాకు మొదటిగా నేను చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి నాకు పునాది వేసింది వాహిని వారి రంగుల రాట్నం.
1: ఆ తర్వాత ఇక మీరు
0: ఇంకా ఏదక్కర్లేదు, ప్రవాహమే నన్ను నడిపించే.
1: అయితే సినిమా రంగంలో చాలామందితో ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా, చాలామంది కలిసి పనిచేయాలి, టెక్నిక్ చాలా ప్రధానమైంది అనేది. అయితే సంగీత దర్శకులు ఇలా చాలామంది ఉన్నారు కదా, మీకు బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళతోటి మీ అనుభవాలు, ముఖ్యంగా ఘంటసాల గారు, తర్వాత ఇప్పుడు దర్శకులు బిఎన్ రెడ్డి గారు, మీరే చెప్పారు వీళ్ళతో
0: అంటే సన్నిహితమైన అనుభవాలు. అంటే నేను వాహినిలో నటుడుగానే కాకుండా అదృష్టవశాత్తు బిఎన్ రెడ్డి గారి యొక్క అభిమానం వల్ల ఆయన దగ్గర అసిస్టెంట్గా కూడా పనిచేశాను రంగుల రాట్నానికి. అంచేత కొంచెం సన్నిహితంగా సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏ రంగంలో ఏ విభాగంలో ఎలా జరుగుతాయి అనేది, ముఖ్యంగా దర్శకుడు వైఖరి దీనికి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ అంతా కూడా నాకు వాహినిలోనే జరిగింది. అంటే నటుడుగాను అసిస్టెంట్ డైరెక్టర్గాను రంగుల రాట్నానికి పనిచేస్తే దాని తర్వాత సినిమాలో నేను నటుడుగా మాత్రమే పనిచేశాను. కానీ ఎక్కువ స్థిరంగా ఉండి పనిచేసింది వాహిని. అంచేత సినిమా నిర్మాణానికి సంబంధించిన అండర్స్టాండింగ్ అంతా కూడా నాకు అక్కడే వచ్చింది.
1: దర్శకుడి ముద్ర చాలా ప్రధానమైందేమో కదా సినిమాలో.
0: సినిమాకి దర్శకుడే ప్రధానం అండి. అది ఒక విధంగా చెప్పాలంటే సినిమా డైరెక్టర్స్ మీడియా. దాన్ని రుతుకటక భాషలో చెప్పాలంటే సినిమా ఇస్ ది పర్సనల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ డైరెక్టర్. అంచేత అది దర్శకుడు మీడియా. నటుడు అందులో ఒదిగి పనిచేయాలి, డైరెక్టర్కి ఒదిగి పనిచేయాల్సిందే. ఇంకా దాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేనేం చేస్తే అది ఘనకార్యం అనుకునే పద్ధతిలో చేస్తే అది సక్సెస్ కాదు, కరెక్ట్ కాదు. అంచేత కలెక్టివ్ అని ఇప్పుడు వీళ్ళు అంటారు, కానీ కలెక్టివ్ అనేది ఆ రోజుల్లో ఎలా ఉంది అనేది చెప్పడానికి నేను వాహినినే ఉదాహరణగా తీసుకుంటాను. ఆ తీసుకోవడం వల్ల ఘంటసాల గారు గాయకుడుగా, ఎస్ రాజేశ్వరరావు మ్యూజిక్ దర్శకుడుగా, వాళ్ళు కృష్ణశాస్త్రి గారు రచయితగా, వాళ్ళు ఎలా పనిచేశారు అంటే కలెక్టివ్ స్పిరిట్ ఎలా ఉంది అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది.
2: ఇంతవరకు మీరు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు శ్రీ కాకరాలతో గతంలో ఆకాశవాణి వరంగల్ చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత

0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: ఇప్పుడు సినీ గీతం విందాం. నేనింతే ఈ చిత్రం కోసం చక్రి ఆలపించిన గీతం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వినండి

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ షీలా గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

హలో మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం ఈ ప్రాంతం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ మరియు వారి బంధుమిత్రులు వీరందరూ కోరుతున్న పాట లోఫర్. ఈ చిత్రం కోసం కారుణ్య ఆలపించిన గీతం, గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం సునీల్ కశ్యప్.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం సంగీతం కోటి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి లక్ష్మీనారాయణ విజయ్ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు శాంతమ్మ రామకృష్ణయ్య చిన్మయి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: కార్యక్రమంలో తర్వాత పాటను

వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా సంగం మండలం రంగంపేట నుండి నవీన్ శ్రీధర్, రాంప్రసాద్, వెంకన్న మరియు వారి మిత్రబృందం వీరు వినిపించమని కోరుతున్న పాట లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన గీతం, గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం పవన్.

మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం గ్రామం నుండి బండారు త్రిమూర్తులు గుల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీరందరూ కోరుతున్న పాట తాండ్ర పాపారాయుడు. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి వీరందరూ కోరుతున్న పాట యోగి. ఈ చిత్రం కోసం సురేష్ ఆలపించిన గీతం, సంగీతం రమణ గోగులా.

వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరూ కోరుతున్న పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట అబ్బాయి గారు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు హలో మనోరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హన్మకొండ నుండి శ్రీను, అభిజ్ఞ, సాత్విక్, దీపు, కీర్తన, శ్రావ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట అభిలాష. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్కా
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ముఖాన మొటిమల
5: సైబాల్,
4: గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడువుల తామరా
5: సైబాల్,
4: బురద పుల్లా
5: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: హనుమాన్ ఈ చిత్రం కోసం గౌరాహరి ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం గౌరాహరి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు, పద్మ, రేణుక, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ మరియు వారి బంధుమిత్రులు వీరందరి కోసం వినండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా బైరన్పల్లి గ్రామం నుండి నవీన్, మమత, మైరా మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ వినిపించమని కోరుతున్న పాట హాయ్ నాన్న. ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహం ఆలపించిన గీతం. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్.

భరత్ అనే నేను ఈ చిత్రం కోసం యాజీన్ నిజర్ రీట ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగపాటి పాండు, శోభన్ బాబు, అఖిల్, అభిజాన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: ఇంద్ర భగవతి పరుగు పరుగు పరుగు తీసే తరికి రామ శ్రీమతి. ఇంతవరకు మీరు హలో మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం వినండి. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో శారద హైస్కూల్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో శారద హైస్కూల్ పిన్నవారి వీధి వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా విఘ్నేశ్వరుని స్తుతితో ప్రారంభించడానికి చిన్నారులు జి భార్గవి 8వ తరగతి మరియు రిత్సిక 6వ తరగతి నుండి వస్తున్నారు.

0: गणगुणमित्रं गणपतिमिषप्रियं गणपतिमिषप्रियं गणपतिमिषप्रियम्।
1: చక్కని విఘ్నేశ్వరుని స్తోత్రం విన్నారు కదా. ఇప్పుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే భగవద్గీత శ్లోకాలను వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు హంసిని 5వ తరగతి, ఎన్ శివకృష్ణ మరియు ఏ శంతన్ 3వ తరగతి నుండి.

0: ధన్యవాదములు.
1: ఇంత చక్కగా భగవద్గీత శ్లోకాలను వినిపించిన చిన్నారులకు ధన్యవాదాలు. అమ్మవారిని ఎంతో ఇష్టమైన సౌందర్య లహరి శ్లోకాలను వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి జి శ్రీనిధి, 6వ తరగతి.

0: ధన్యవాదం.
1: ధన్యవాదాలు శ్రీనిధి. కొన్ని పదాల్లో తేలికగా ఉండే అక్షరాలు అయినా పలకడానికి వెంట వెంటనే రావు. అలాంటి నాలుక తడపడే వాక్యాలను చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి జి వైభవ్ శ్రీనివాస్, 4వ తరగతి.
2: నానూనె నీనూనెనని నేనన్నానా, నీనూనె నానూనెనని నేనన్నానా, నీనూనె నానూనె నానూనె నీనూనె, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. కాకిక కాకికి కాక కుక్క కౌన, కుప్పలో కుక్క కప్పలో పప్పు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు వైభవ్ శ్రీనివాస్. పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు పాఠశాల గురించి తెలపడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు కే హిమజ, జి నిఖిత, 7వ తరగతి నుండి, మరియు అమృత వర్షిణి, 6వ తరగతి.

0: ధన్యవాదాలు.
1: పాఠశాల మరియు ఉపాధ్యాయుల గురించి ఇంత చక్కగా పాడిన చిన్నారులకు ధన్యవాదాలు. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులో రాసిన కవి, సహజ కవి అయిన పోతన రాసిన నైతిక విలువలను తెలిపే పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి ఆర్ మోక్షజ్ఞ, 3వ తరగతి.

గోశ్రీ కుచేలా పత్రమైన పుష్పమైన జలమైన ఫలమైన సరే నిచ్చల భక్తితో నాకు సమర్పిస్తే చాలు. దానిని మధురాన్నముగా భావించి ఆరగించి వారిని ఉద్ధరింప చేస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు.

0: ఓ శ్రీకృష్ణ, నీవు ఈ లోకాలన్నిటినీ సృష్టించడానికి రక్షించడానికి అవతరించిన ఈశ్వరుడవు. యోగులందరూ నిన్ను దైవంగా వరించారు. నీవు ఈ సృష్టికి శుభాలు చేకూర్చేవారివి. ఈ శుభాలు అన్నీ నీ నుండే పుట్టుచున్నవి అని నలుకుపైన సుగ్రీవులు ప్రార్థించారు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మోక్షజ్ఞ. ఈ ప్రపంచానికి జగద్గురువు అయిన శ్రీకృష్ణుని గురించి తెలిపే శ్రీకృష్ణాష్టకం పాడడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి ఏ అక్షయ సాయి, 4వ తరగతి.
2: కృష్ణాష్టకం వాసుదేవ.

ధన్యవాదాలు అక్షయ్ సాయి. కబీర్దాస్ చెప్పిన దోహే చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు 6వ తరగతి నుండి ప్రసన్న మరియు జయశ్రీ.

0: होते हैं।
1: ధన్యవాదాలు ప్రసన్న మరియు జయశ్రీ. భగవంతుని ప్రార్థిస్తూ హిందీలో ప్రార్థన గేయం మన ముందుకు తీసుకొస్తున్న చిన్నారి 4వ తరగతి నుండి ప్రజ్ఞశ్రీ.
2: ఏ మేరే ప్యారే భగవాన్ హమే దో ఐసా వరదాన్ సదా కరే తుమారా ధ్యాన్ కరే హమ్ దీన్ దుఖియో కా కళ్యాణ్. ఏ మేరే ప్యారే భగవాన్ హమే దో ఐసా వరదాన్ బడే హమే ఇత్నా జ్ఞాన్ పర్ లిఖ కర్ హమ్ బనే మహాన్. ఏ మేరే ప్యారే భగవాన్ హమే దో ఐసా వరదాన్ మిటా దే దేశ్ సే అజ్ఞాన్ బడాయ్ అప్నే దేశ్ కీ శాన్.
1: ధన్యవాదాలు ప్రజ్ఞశ్రీ. నేటి బాలలే రేపటి పౌరులు, వారి స్వచ్ఛమైన మనసు లాంటి పాట హిందీలో వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు ప్రసన్న మరియు జయశ్రీ.

0: के शान बनेंगे, भारत माँ के शान बनेंगे, भारत माँ के शान बनेंगे।
1: धन्यवाद।
2: ధన్యవాదాలు ప్రసన్న మరియు జయశ్రీ. అన్నా జల్లెల అనుబంధం తెలిపే హిందీ పాటతో మీ ముందుకు వస్తున్న చిన్నారులు సహస్ర మరియు అక్షయ సాయి 4వ తరగతి.
3: బాయ్.

0: టూట్.
1: ధన్యవాదాలు సహస్ర మరియు అక్షయ్ సాయి.
2: మన జీవితంలో అనుసరించాల్సిన నియమాలు తెలపడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు శౌర్య మరియు జాహ్నవి, రెండవ తరగతి.
3: Here are some rules for you and me. See how important they are.

0: ధన్యవాదాలు శౌర్య మరియు జాహ్నవి. మన ఇతిహాసాలలో గొప్పదైన రామాయణంలోని పాత్రల విలువలు తెలపడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి రిషబ్, 9వ తరగతి.
1: రామాయణ, రిటన్ బై సేజ్ వాల్మీకి, ఈజ్ అన్ ఎపిక్ స్క్రిప్చర్ దట్ ఎంఫసైజెస్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్స్ ఆఫ్ హిందూ మైథాలజీ, ద రామాయణ ఈజ్ నాట్ జస్ట్ ఎ టేల్ బట్ ఆల్సో అన్ ఎడ్యుకేషనల్ మీడియం దట్ హ్యాస్ టాట్ అస్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ త్రూ ద ఏజెస్. దిస్ సాగా నాట్ ఓన్లీ డిఫైన్స్ ద ఐడియాస్ ఆఫ్ వేరియస్ రిలేషన్షిప్స్ బట్ ఆల్సో మోటివేట్స్ అస్ టు బికమ్ బెటర్ వర్షన్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. వాల్యూ యూనిటీ అండ్ రిలేషన్షిప్స్. లార్డ్ రామ వాల్యూడ్ ఆల్ రిలేషన్షిప్స్. హీ విల్లింగ్లీ చూస్ టు స్పెండ్ 14 years ఇన్ ఎ ఫారెస్ట్ టు ప్రొటెక్ట్ హిస్ ఫాదర్స్ మచ్ ఎస్టీమ్డ్ హానర్. డ్యూరింగ్ దిస్ టైమ్ లక్ష్మణ్, హిస్ హాఫ్ బ్రదర్ ఈవెన్ అకంపనీడ్ హిమ్ టు వన్వాస్ టు సపోర్ట్ హిమ్. కింగ్ దశరథ హ్యాడ్ 3 wives అండ్ 4 sons అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లవ్డ్ ఈచ్ అదర్ ఎమెన్స్లీ. దేర్ లవ్ వాస్ సో ప్యూర్ దట్ దేర్ హార్ట్స్ వర్ యునైటెడ్ ఈవెన్ వెన్ దే వర్ ఫిజికల్లీ అపార్ట్. భరత్, అనదర్ బ్రదర్ ఆఫ్ లార్డ్ రామ్ హూ వాస్ గివెన్ ద మైటీ థ్రోన్, నెవర్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఎ కింగ్. ఇన్స్టెడ్ హీ వెయిటెడ్ ఫర్ లార్డ్ రామా టు రిటర్న్ హోమ్ అండ్ హ్యాండెడ్ ద కింగ్డమ్ బ్యాక్ టు హిమ్. లెసన్: ఆల్వేస్ స్టాండ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. ద ఫ్రూట్స్ ఆఫ్ టుగెదర్నెస్ విల్ గివ్ యూ ద పవర్ టు సెయిల్ త్రూ ద వర్స్ స్టార్మ్స్. ఈవెన్ రిలేషన్షిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు రైజ్ అబౌవ్ గ్రీడ్, యాంగర్ అండ్ పవర్. ఇఫ్ యూ హోల్డ్ లవ్ హయ్యర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్, అవర్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఫర్ లైఫ్ ఇన్క్రీజెస్ ఆటోమేటికల్లీ. మోర్ ఓవర్ ఇట్ ప్యూరిఫైస్ అవర్ సోల్ అండ్ సెట్స్ అస్ ఆన్ ద పాత్ టు గుడ్ కర్మ. ఎంబ్రేస్ ఆల్. లార్డ్ రామ వాస్ సో హంబల్ అండ్ కైండ్ దట్ హీ ట్రీటెడ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. హీ ఈవెన్ రెడీలీ ఎయిట్ ద ఫ్రూట్స్ నిబుల్డ్ బై శబరి, ఎ పూర్ ఓల్డ్ ఉమెన్ హూ హ్యాడ్ నథింగ్ మచ్ టు ఆఫర్ బట్ ప్యూర్ లవ్. లవ్ అండ్ రెస్పెక్ట్ ఎనీ వన్. Do not discriminate anyone. Stay away from negative people. The third wife of Dasharatha, Queen Kaikeyi, loved Rama more than her own son Bharat. However, her handmaiden Manthara poisoned her mind with negativity. Manthara convinced Kaikeyi to send Rama to exile and insisted on Bharat being crowned as a king. Listen, stay away from negative people. A negative mind can easily brainwash all the good inside you. Forgiveness trumps revenge. When Ravana learned that Lakshman has insulted his sister Shurpanakha, he went to seek revenge and abducted Sita. However, this feeling of revenge cost him his life. On the other hand, Lord Rama and Sita were forgiving and kind to all. They even granted forgiveness to Kaikeyi, Rama's stepmother, the one responsible for sending him to exile. Listen, be forgiving in nature. Anger and revenge do not bring you any good. They do not allow us to move on to better things. Victory of good over evil. Ravana was highly intellectual but cruel and arrogant. He kidnaps Lord Rama's wife Sita to claim revenge from him and his brother Lakshman for having cut off the nose of his sister Shurpanakha. However, in the end, Lord Rama wins the battle and rescues Sita. Listen, no matter how bad the circumstances be in life, good will always prevail over evil. In today's modern life, many of us have been stopped believing in the ideas laid out by our venerated scriptures. However, in reality, these lessons are truly enlightening and important to lead a life by good karma. Thank you.
0: Dhanyavadalu Rishabh. Sneham yokka gopadanani telpadaniki mana munduku vastunna chinnarulu 3వ తరగతి నుండి రిషిక మరియు రియా.

0: ప్రియ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటాం. దానిలో భాగంగా గొప్ప గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టు గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి లక్ష్మి యశస్విని.
1: టుడే ఐ వుడ్ స్పీక్ అబౌట్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ సైంటిస్ట్ నేమ్డ్ ఆర్యభట్ట. నాట్ ఓన్లీ డిడ్ ఆర్యభట్ట లీవ్ బిహైండ్ ఎ లెగసీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ కల్చర్ బట్ ఆల్సో ఇన్ ఏన్షియన్ సివిలైజేషన్స్ నియర్ ఇండియా. హిస్ ఆస్ట్రానమికల్ ఫైండింగ్స్ వర్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ ఈవెన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద లాంగ్వేజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ నేషన్స్ నియర్ బై. హిస్ ఐడియా దట్ ఆల్ ఆఫ్ ద నేషన్స్ నియర్ బై revolve around a central point was validated by discoveries made in the contemporary world, which demonstrated that he was correct in his assertion that the sun occupies the position of centrality in the solar system. The contemporary world holds him in extremely high esteem for all of the contributions that he had made to the field of cosmology. His legacy of knowledge is highly regarded. Now, I will talk about some interesting facts about Aryabhatta. Aryabhatta gave the world its first definitions of concepts such as the equator, vertical, horizon, etc. Aryabhatta was the first astronomer to postulate that the Earth's rotation was responsible for the apparent motion of the stars. Aryabhatta introduced the concept of zero and included it in his place value system. Couplets of poems make up the Aryabhatiya, which Aryabhatta authored. Aryabhatta is separated into several divisions titled Gatika Padam, etc. India's first unnamed Earth satellite, also named by Aryabhatta, was launched in 1975. The satellite was assembled near Bangalore and launched from the Soviet Union. Aryabhatta changed his world as well as ours through his discoveries in the field of mathematics as well as the astronomy. His estimate of pi, sidereal year, and use of zero greatly changed the world. Each one of his achievements had a great impact on Aryabhatta, deserves to win the Nobel Prize for all the tremendous work he did that changed his world as well as ours. Thank you.
0: ధన్యవాదాలు లక్ష్మి యశస్విని. నీరు అనేది మన జీవితంలో అత్యంత అవసరమైనది. దాని ప్రాముఖ్యతను తెలపడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి 4వ తరగతి నుండి సమన్విత.
2: Turn on the tap and the water flows. Does anyone know where the water goes? Turn on the tap and the water comes. Does anyone know where the water from? Water is clean. And water is cool, living in rivers and running in pools. Yet water can trickle and wells can dry up, till there is nothing left to fill the cup. Today there is water when we turn the tap on, but what will we do when the water is gone? Thank you.
0: ధన్యవాదాలు సమన్విత. నాలుక తడబడే వాక్యాలు టంగ్ ట్విస్టర్స్ ని చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి లతిక.
3: Fuzzy wuzzy was a bear, fuzzy wuzzy had no hair, fuzzy wuzzy was not very fuzzy, was he? Better butter bought some butter, but she said the butter is bitter. If I put it in my batter, it will make my batter bitter. She shells by seahorse. The shells, she shells, are surely she shells. Petter Piper picked a pick of pickled peppers. A pick of pickled peppers, Petter Piper picked.
0: ధన్యవాదాలు లతిక. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన వరంగల్ రేడియో వారికి, పిన్నవారి వీధి శారద ఉన్నత పాఠశాల విద్యార్థుల తరఫున ధన్యవాదములు.
4: ఇంతవరకు మీరు శారదా హైస్కూల్ వరంగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి.
5: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 10 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో పర్యటిస్తారు. హెచ్ఐసిసి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మారికా సెప్పట్లో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. థలసీమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ థలసీమియా రన్ కార్యక్రమం నెక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K 5K 10K రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, థలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, చిన్నారుల ప్రాణాలు బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇదొకటని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ఈరోజుతో ముగుస్తుంది. ప్రజలందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తో ఆడుతుంది. మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు.
1: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ సిరీస్లో ఈరోజు మనతో ఉన్న విశిష్ట అతిథి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
1: సార్, మీరు ప్రజలందరికీ కూడా ఎంతో చేరువగా సీఎంకి దగ్గరగా పనిచేసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులే. అయినా ఒకసారి మా శ్రోతల కోసం పరిచయం చేస్తాను సార్. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశారు, అలాగే సీఎం పేషీలో పనిచేశారు. రకరకాల స్థాయిల్లో సార్ కాంట్రిబ్యూషన్స్ మన జిల్లాల్లో, అలాగే ఎట్ లార్జ్ మన రాష్ట్రానికి, కంబైన్డ్ ఏపీకి ఎంతో నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మటుకు చాలా సెల్ఫిష్గా రేడియో గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాను సార్. ఆకాశవాణి 90 సంవత్సరాలు ప్రజా ప్రసార మాధ్యమంగా మనందరికీ చేరువైంది. మన దేశ పురోగతిలో ఖచ్చితంగా ఆకాశవాణి పాత్ర ఉందనే చెప్పొచ్చు సార్. సో ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి రేడియోతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. మా
2: యాక్చువల్గా ఆ రోజుల్లో మీడియా అంటే ఏమి అంటే ఫోన్లు సరిగా లేని రోజుల్లో, లేకపోతే టీవీలు అసలే లేని రోజుల్లో ఆల్ ఇండియా రేడియోనే వార్తలకు కానీ, లేకపోతే వేరే ఏ విషయాలు పెద్ద పెద్ద లీడర్ల యొక్క స్పీచ్లు కానీ అన్నిటికి కూడా ఆల్ ఇండియా రేడియో పైనే ఆధారపడి ఉండేవాళ్ళం అన్నమాట
1: సార్.
2: నాకు తెలిసి మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసిందంటే, ఆ రోజుల్లో గ్రామాలలో పంచాయతీ రేడియోలు ఉండేవి
1: సార్.
2: అంటే పంచాయతీ రేడియోలు అంటే ప్రతి ఇంట్లో రేడియో కొన్ని స్తోమత ఉండేది కాదు. ఎవరింట్లో కూడా రేడియో ఉండకపోయినప్పుడు జనరల్గా ప్రతి పల్లెలో కూడా పంచాయతీ రేడియోలు కొనేవాళ్ళు. దాంట్లో ఒకటి రెండు స్టేషన్లు మాత్రమే వస్తాయి. దాన్ని పెద్ద ఎత్తున ఊరంతా వినపడేటట్లు స్పీకర్లు పెట్టేవాళ్ళు. మా ఊరు మధ్యలో స్పీకర్ ఉంటుందన్నమాట. సో సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ చేస్తారు. సో ఆ వాటిల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వార్తలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది. అదే కాకుండా వివిధ ప్రదేశాలలో, సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఆహార పదార్థాల ధరలు ఉంటాయి,
1: మార్కెట్ ధరలు.
2: వరి ధాన్యము అనకాపల్లిలో ఎంత, విజయవాడలో ఎంత, చిత్తూరులో ఎంత అని చెప్పేవాడు. అట్లా బెల్లం ఎంత, లేకపోతే కూరగాయలు ఎట్లున్నాయి, ఇలాగ అన్ని ఆహార పదార్థాల యొక్క, లేక వ్యవసాయ ఆధారిత పదార్థాల యొక్క రేట్లు సాయంత్రం చెప్పేవాడు. దీంతో పాటు వాతావరణం గురించి ఎలాగూ చెప్తారు. ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంది, లేకపోతే ఏదైనా వాతావరణంలో వర్షం ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సైక్లోన్స్ ఏమన్నా వస్తున్నాయా, అంటే రైతులకు ఉపయోగపడే రీతిలో వాతావరణం గురించి చెప్పేవాళ్ళు. అట్లా జనరల్గా పొలిటికల్ న్యూస్ ఉండేవి, అలాగే వెదర్ న్యూస్ వాతావరణం సంబంధించిన ఉండేవి, ఇలాగే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా ఒకటే రేడియో ఊరంతా వినేవాళ్ళు అన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ శ్రోతలు అవి వింటూ
1: దాని సమయానికి అక్కడికి వెళ్ళి కూర్చొని
2: ఉండక్కర్లేదు. మన ఇంట్లోకి వినపడుతుంది.
1: ఓకే, స్పీకర్లో.
2: స్పీకర్లో, రేడియో దగ్గరికి పోక్కర్లేదు. ఊరంతా వినపడే, ఊరంటే చిన్న ఊరు ఉంటుంది కదా, అంతా కలిసినా కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్ పల్లెలు ఉంటాయన్నమాట. కాబట్టి స్పీకర్ పెద్దగా పెడతారు. సో అట్లా స్టార్ట్ అయిందన్నమాట నాకు తెలిసిన రేడియో. సో అది గ్రామాల తర్వాత నేను స్కూల్ గట్ల చదివే సమయంలో ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, చిన్న సైజ్ ట్రాన్సిస్టర్స్ స్టాండర్లోన్ అనమాట. దానికి వైర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బ్యాటరీలతో పనిచేసి. అప్పుడు మా ఫాదర్ మేము ఒకటి హిటాచీ కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ కొన్నారు. సో ఆ కొన్నప్పుడు ఇది ఐ థింక్ 1961 అనుకుంటారు.
1: ఇట్ మస్ట్ బి ఎ లగ్జరీ దట్ డే.
2: పెద్ద లగ్జరీ అంటే 650 రూపాయలు అది. అంటే ఇప్పుడు ఎంత అనుకోండి, వీ కెన్ క్యాలిక్యులేట్ అది ఇన్ఫ్లేషన్తో లెక్కేస్తే
1: 650 అంటే ఆ రోజుల్లో చాలా
2: చాలా
1: పెద్ద వస్తువు అది.
2: అది ఇండియాలో తయారు చేసినట్టు దొరికేవి కాదు, లేవు. ఓన్లీ జపాన్ అట్లా తైవాన్ నుంచి వచ్చేటివి అనమాట. సో అక్కడ అవి కూడా మద్రాసులో కొనుక్కోవాలి, ఇప్పుడు చెన్నైలో కొనుక్కోవాలన్నమాట, మాకు చెన్నై దగ్గర. సో ఫాదర్ కొంటే అప్పుడు దాంట్లో మేమేమి వినేవాళ్ళం అంటే, ఒక టైంలో ఒక 1/2 గంట ఇప్పుడు సినిమా పాటలు వచ్చేవి. తర్వాత ఆదివారం రోజున సినిమా వచ్చేది మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 2 గంటలకు 2:30 గంటలకు మొదలుపెట్టి మామూలు సినిమాని అంటే వినిపిస్తారు. అట్లా రేడియో అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత క్రికెట్ కామెంటరీ, క్రికెట్ బాగా పాపులర్ అయిన రోజున అప్పుడు గవాస్కర్, విశ్వనాథ్ ఆ పీరియడ్లో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్గా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వినేవాళ్ళం.
1: సో రేడియోలో క్రికెట్ కామెంటరీ విన్నారు మీరు?
2: బాగా విన్నాను. అసలు నేను గవాస్కర్ని విశ్వనాథ్ని ఫస్ట్ వినింది రేడియో ద్వారానే. టీవీలో

0: ఉండేది అక్కడ, టీవీలు ఉండేవి కాదు అసలు. సో అట్లా చందుల్కర్ వాళ్ళు వచ్చేటప్పటికి టీవీలు వచ్చాయి, కానీ వీళ్ళ పీరియడ్ లో లేవు అసలు 60లో 70లో. తర్వాత స్లోగా టీవీ రావడం మొదలుపెట్టింది. టీవీ వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ వచ్చింది, అది మా సిస్టర్ కన్సర్నే కదా. అప్పుడు రేడియో వార్తలకి కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది కూడా ఇమీడియట్ గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైము 6 తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో.
1: ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట సార్. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి,
0: అనుకోలేదు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క వచ్చినాయి.
1: బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు.
0: అవును, అది అట్లా వదిలేయింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో

0: కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టేదండి. అది కూడా ఇమీడియట్గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైము సిక్స్ తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో ఉండే.
1: ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట సార్. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి,
0: ఎవరు అసలు వేరేది అనుకోలేదు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క
1: వచ్చినాయి. బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు.
0: అవును, అది అట్లా వదిలేయింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో రాకముందు ఇంకొకటి ఏంటంటే, న్యూస్ వినేవాళ్ళం తప్పకుండా ఆల్ ఇండియా రేడియోలో. 9 o'clock ఇంగ్లీష్ న్యూస్, తర్వాత మామూలుగా సాధారణంగా మన తెలుగు న్యూస్ 7 o'clock వచ్చేవి. సో న్యూస్ వినేదానికి తప్పకుండా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం. అలాగా సినిమా పాటలకో, సినిమాకో, లేకపోతే క్రికెట్ కామెంటరీకో, లేకపోతే ఇవన్నీతో పాటు బినాక గీతమాల వచ్చేది
1: సిలోన్ రేడియో,
0: సిలోన్ రేడియో నుంచి. సో బినాక గీతమాల కూడా రేడియోలో అప్పుడు వినడం అంతా, ఆల్ ఇండియా రేడియో కాకపోయినా కూడా రేడియో సిలోన్ అని వచ్చేది. అట్లా రేడియోతో సంబంధం అనమాట. సో ఆల్ ఇండియా రేడియో అప్పటి నుంచి ఈ లోపల ఏమైందంటే, నేను ఇంకా స్కూల్లో ఉండగానే మొట్టమొదటిసారి కడపలో కూడా మా నేటివ్ ప్లేస్లో రిలే స్టేషన్ పెట్టారు, రేడియో స్టేషన్. సో అక్కడ దాంతో ఒక ఇంట్రెస్ట్ అనమాట, ఇక్కడ ఒక రేడియో స్టేషన్ ఉంది, అక్కడికి పోయి చూద్దాము. వాళ్ళ ఆఫీసు టౌన్లో ఉండేది. సో వాళ్ళు ఎవరెవరు అక్కడ పనిచేస్తున్నారు, ఏం ఎట్లా అనేది కొంచెం వాళ్ళతో పరిచయాలు అట్టుండేవన్నమాట. సో వాళ్ళ అబ్బాయిలు పిల్లలు మాతో క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా నా చైల్డ్హుడ్లో కానీ కాలేజ్ టైంలో కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెరీ ఇంపార్టెంట్గా ఉండే. నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే టీవీ పాపులర్ అయింది. కానీ అంటే దాదాపు అంటే 81లో ఏషియాడ్ కోసం అని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా టీవీని పాపులర్ చేశారు, అప్పుడు వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు కొనుక్కొని టీవీ ఇంట్లో పెట్టుకుని చూడడం అనేది తర్వాత చాలా రోజులకి అయిందను. సో అంతవరకు రేడియోనే, ఎక్కడికి పోయినా కూడా ట్రాన్సిస్టర్ అది పెట్టుకోవడం, దాంతో వార్తలు వినడం ఉండేది. సో అట్లా ఆల్ ఇండియా రేడియోతోనూ రేడియోతోనూ కంటిన్యూస్గా రిలేషన్ ఉంది.
1: అటు ఎంటర్టైన్మెంట్కి, ఇటు న్యూస్కి, అవగాహన కార్యక్రమాలకి, అన్ని రకాలుగా కూడా రేడియో ప్రజలకి చేరువుగా ఉండి, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ సెటప్, పంచాయతీ రేడియోలు అన్నారు కదా, చాలా మంచి కాన్సెప్ట్ సార్. తర్వాత కాలంలో రాల్స్ రాయ్స్ అవార్డు వచ్చింది ఆకాశవాణి వరంగల్కి. ఏంటంటే ఊర్లలో ఎడ్లబండికి రేడియో కట్టి రేడియో ప్రచారం చేశారు. సో అంటే ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అని అంటారు.
0: నేచురలీ, ఎందుకంటే ఈ షార్ట్ వేవ్ లాంగ్ వేవ్లో మీకు రిమోట్ ప్లేస్లో కూడా రేడియో సిగ్నల్స్ వచ్చేవి. రేడియోలు మీ దగ్గర మీరు ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా, ఇంట్లో పెద్ద రేడియో లాంటిది పెట్టుకున్నా కూడా కనెక్టివిటీ ఉండేది
1: సార్. తర్వాత కాలంలో మీరు సివిల్ సర్వెంట్గా కూడా రేడియోని చాలా బాగా ఉపయోగించుకున్నారు సార్, ముఖ్యంగా వరంగల్లో మీ టెన్యూర్లో. బ్యూరోక్రాట్స్ అందరూ కూడా అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఎక్కడో ఒక చోట అందరినీ ప్లీజ్ చేయలేము, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా మన చేతిలో ఉండదు. బట్ మీరు ప్రతి లైవ్ ప్రోగ్రామ్కి, 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే ఓ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకొని ప్రజలకి రేడియో ద్వారా చేరువయ్యారు మీరు. ఆ తర్వాత కాలంలో టీవీలో ముఖ్యమంత్రి కూడా అలాగే చేశారు. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ డిడ్ విత్ రేడియో.
0: సో నేను వరంగల్ స్టేషన్కి వెళ్ళేవాడిని, స్టేషన్ ఆఫీసరు వాళ్ళతో ఒక పరిచయం ఉండేది. వాళ్ళు ఏదైనా ఇంకోటి ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయాలండి రిమోట్ విలేజెస్ కూడా ఏదైనా విషయాలు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో వ్యవసాయంకు సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, వరంగల్లో వరితో పాటు పత్తి పండిస్తారు. పత్తి పండించినప్పుడు పత్తి పైన పురుగులు ఎక్కువ వచ్చేవి, ఆ పురుగుల్ని మందు కొట్టేవాళ్ళు. మందు కొట్టితే అదేమైందంటే ఒక టైంలో ఈ పురుగులు మందు కన్నా ఎక్కువ శక్తివంతం అయిపోయి చచ్చిపోవడం మానేసాయి,
1: ఇమ్యూనిటీ వచ్చేసింది
0: వీళ్ళు. ఏం చేశారు రైతులు ఏం చేయాలి, ఆ పురుగును కొట్టేదానికోసమని ఇంకా ఇంకా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ పెంచుకుంటూ పోయి మందు కొట్టి పురుగులు చంపడం మొదలు పెడితే పురుగు చచ్చిపోగా రైతులు చచ్చిపోవడం మొదలు పెట్టారు.
1: లాస్ భరించలేక
0: ఇప్పుడు ఎండలో కొడతారు కదా,
1: మోతాదు ఎక్కువైపోయి,
0: మోతాదు ఎక్కువైనప్పుడు అది వీళ్ళు చొక్కా విప్పి ఎండకు కొడుతూ ఉంటారు అన్నాడు. ఇది ఏమైందంటే అది ఆ స్ప్రే వీళ్ళ బాడీతో వీళ్ళకి అబ్జర్వ్ అయిపోవడం మొదలుపెట్టింది. సో ఇది చెప్పేదానికి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరంగా ఎక్కువ

0: కాన్సన్ట్రేట్ చేసి కొట్టద్దు. మందు అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి రైతుకు చేరాలి అంటే అది ఆల్ ఇండియా రేడియో ద్వారానే జరిగేవి. అందుకని చెప్పి ఆల్ ఇండియా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళు మనం. అట్లాగే వరిలో తీసుకోవాల్సినటువంటి అనేక శ్రద్ధ, నీళ్ళు తక్కువ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఈ విత్తనాలు ఏ విత్తనాలు వాడాలని కానీ, అది ఎప్పుడు వరి నారు పోయాలి, ఎప్పుడు నాట్లేయాలి, దానికి అనేక విషయాలు. ఇప్పుడు అక్కడ రైస్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్, సో వాళ్ళని పిలిపించి ఆ సైంటిస్ట్ని వాళ్ళ ద్వారా చెప్పించేవాళ్ళం. సో దట్ రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా రేడియో బెస్ట్ మీడియం అనమాట. ఎందుకంటే టీవీలకి అప్పుడు ఇంకా సిగ్నల్ సరిగా వచ్చేవి కాదు, శాటిలైట్ వచ్చిన తర్వాతనే టీవీలు బాగా వచ్చాయి, కానీ అంతకుముందు టీవీలతో రావాలంటే సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆల్ ఇండియా రేడియో ప్రాబ్లమే లేదు, ఎక్కడైనా సరే ఏ మారుమూల ఉన్నా కూడా రేడియో స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఈ వార్తల విషయం కానీ, వ్యవసాయ విషయం కానీ, వాతావరణ విషయం కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియోని వాడేవాడిని.
1: సార్, అయితే ఈ ఇన్ఫర్మేషన్ డిసమినేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసారా సార్?
0: తప్పకుండా. ఇప్పుడు మనకి గ్రామాలలో ఎప్పుడైతే మనం వ్యవసాయం, పర్టికులర్గా వ్యవసాయం మాకు తెలిసింది, మిగతా వాటికి స్కూల్ పిల్లల గురించో, లేకపోతే స్కూళ్ళ గురించో, లేకపోతే హాస్టళ్ళ గురించో, లేకపోతే వేరే ఇంకో విషయాలు ఉంటే అవి లిమిటెడ్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది, కానీ వ్యవసాయం అందరూ ఉంటారు, ప్రతి గ్రామంలో అవసరమే, ప్రతి రైతుకు అవసరమే. కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే మనకు మళ్ళీ వార్తలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పింది పత్తి గురించి చెప్పాను, పత్తి ఈ పురుగుల మందు కొట్టద్దు, మీరు పురుగుల మందు తగ్గించండి, జాగ్రత్తగా లేదు, జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు, మీరు చొక్కా వేసుకోవాలి, ముఖానికి కప్పుకోవాలి, తర్వాత ఎండ రాకముందే కొట్టండి, ఎండ అయిన తర్వాత కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి రైతుకు చేరాలి అంటే మనకి చేరిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్టింగ్, దానివల్ల నష్టపోయిన రైతులు, ఆరోగ్యం దెబ్బతిన్న రైతులు తగ్గిపోతే మనం కమ్యూనికేట్ చేసింది చేరినట్లే కదా రైతులకి. ఆ విధంగా జిల్లా మొత్తంలో మనం అనుకున్నట్లు రైతులకు విషయాలు చెప్పడం, దానివల్ల రైతుకు ఉపయోగపడడం కూడా జరిగిందనమాట.
1: సార్, మీరు ఆ తర్వాత కాలంలో విజయవాడలో పనిచేశారు, కృష్ణా జిల్లాలో చేశారు, అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఆయన పేషీలో పనిచేశారు. సో యు ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పవర్ కారిడర్. మీరు అటు చూసారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఎంత ప్రజలకి చేరువుగా ఉన్నారంటే, ఒక స్కూల్లో ఫంక్షన్ ఉన్నా కానీ యూ నెవర్ డినైడ్, యువర్ దేర్ ఫర్ పీపుల్. సో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్?
0: అంటే రెండు రకాలు. ఇప్పుడు కలెక్టర్గా పనిచేసినప్పుడు యూ హ్యావ్ పవర్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పీపుల్. నేను ఉదాహరణకి మీరు అని చెప్పినప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో జాతరకు బ్రిడ్జి కట్టాము, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో వరంగల్లో అది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేది, పర్టికులర్గా గర్ల్స్. ఎందుకు అంటే పిల్లలు అమ్మాయిల్ని ఊర్లో ఉండే స్కూల్కి పంపిస్తారు 5వ తరగతి, లేకపోతే మ్యాక్సిమం 10వ తరగతి చదివిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే అమ్మాయి వెంటనే పెళ్లి చేస్తారు, ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే అప్పటికి పెద్దది అయి ఉంటుంది, మెచ్యూర్ అయి ఉంటుంది. ఇంకా మామూలుగా పల్లెలు ఏమనుకుంటారంటే మెచ్యూర్ అయితేనే పెళ్లి చేసేయాలి, ఫర్ వేరియస్ సోషల్ రీజన్స్ అను, అలవాట్ల వల్ల, ఆచారాల వల్ల. అందుకని చాలా చోట్ల గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. సో అది మేము ప్రివెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా క్యాన్వాస్ చేసేవాళ్ళము, గ్రామాల్లో చెప్పేవాళ్ళము. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది ఒక పిల్ల జీవితంలో 10వ తరగతి పాస్ అయిందంటే తప్పకుండా అమ్మాయి ఇంటర్మీడియట్లో చేర్పిస్తారు, 10వ తరగతి ఫెయిల్ అయిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో మనం అది అవాయిడ్ చేయాలి కదా. 10వ తరగతి అంటే చైల్డ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వచ్చిండవు అమ్మాయి, అప్పటికి 15 ఏళ్ళు 15 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్లో ఆపాలి అంటే ఒక కారణం ఇది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేసామంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మోడ్లో అందరు హెడ్ మాస్టర్లని, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే వార్డర్లని అందరినీ మోటివేట్ చేసి 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేసాం.
1: ఓకే,
0: మా ప్రయత్నం వల్ల 2003లోను 2004లోను వరంగల్లు కంబైన్డ్ స్టేట్లో 91% పాస్తో టాప్ వరంగల్ ఏది 10th క్లాస్. నా టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కింద 10th క్లాస్ పాస్ అవుతాయి, పర్టికులర్గా అమ్మాయిలు. మగపిల్లోళ్ళు అయితే సరే ఇంకోసారి రాయిరా అంటారు, కానీ అమ్మాయిలు రాయనివ్వరు పేరెంట్స్, ఇంకా చాలేమ్మా నీకు 10వ తరగతి అయ్యి ఫెయిల్ అయ్యావు కదా ఇంకా పెళ్లి చేస్తామంట. సో ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతారో ఎట్లనో ఒకట్లో జూనియర్ కాలేజీకి వెళ్తారు పిల్లలు, పీర్ ఎఫెక్ట్ అనమాట. పక్కంటి వాళ్ళు, ఎదురింటి పిల్లలు పోతే ఎందుకు మానేయాలి చదువు, నేను కూడా చదువుకుంటానని అమ్మాయిలకే వస్తుంది ఇదే అన్నమాట. ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడమే కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాం. అది ఎట్లా చేసామంటే అందరినీ మోటివేట్ చేసి వెల్ఫేర్ హాస్టల్స్లో వార్డన్లు, అంటే గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ చేస్తే

0: నాకు ఇప్పటికి గుర్తు అనమాట. ఆ రోజు నేను చెప్పేవాళ్ళను, మోటివేట్ చేసేవాళ్ళం అనమాట, మీటింగ్లు పెట్టేవాడిని నేను. ములుగులోను, మహబూబాబాద్లోను, జన్గావ్లోను అక్కడికి పోయి కూర్చొని వాళ్ళందరినీ పిలిచి మనం హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడేవాళ్ళం, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, బాగా పెంచండి అంట. సో ఆ వార్డన్లు ఏమైందంటే, ఎంత థ్రిల్డ్గా ఫీల్ అయ్యారంటే, వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చదువుల్లో మా పిల్లలకి అందరూ నా దగ్గరికి వచ్చారు. రిజల్ట్స్ వచ్చిన రోజున, సార్ నాది 100% వచ్చింది సార్, నాది 100% గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ నాకు గుర్తు అని అంటే, పర్వతగిరి అని ఒకటి ఉంటుంది దయాకర్ రావు అక్కడ, అది అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్లో 10th class వాళ్ళలో 40 మంది రాశారు, 40 మందికి 1st class వచ్చి.
1: ఐ థింక్ వి సేవ్డ్ జనరేషన్స్.
0: సో ఆ విధంగా ఆ 10th class అనేది గర్ల్స్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా డిస్ట్రిక్ట్లో అది పాస్ మనం బాగా శ్రద్ధ తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ లాంటి సోషల్ ఈవిల్స్ని కట్ చేయొచ్చును అనేది టార్గెట్ అచీవ్ చేసామన్నమాట అక్కడ. సో ఇది ఒక ఎడ్యుకేషన్లో చేసాం. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా మిగతా విషయాలు, అగ్రికల్చర్ సంబంధము, ఆ రోజుల్లో ఈ మన కాటన్కి MSP ప్రాబ్లం ఉండేది. ఆ MSP ప్రాబ్లంతో కాటన్ కార్పొరేషన్
1: వరంగల్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్
0: మార్కెట్. సో ఎనుమామల మార్కెట్లో చెల్లీస్ కాటను చాలా ఎక్కువ మార్కెట్ అక్కడ వస్తుంది అన్నమాట. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరిగా ఇన్వాల్వ్ కాకపోతే MSP రాదు. వాళ్ళు కొంటున్నారు అంటేనే వ్యాపారస్తులు రైతు దగ్గర మంచి ధర ఇస్తారు. కాటన్ కార్పొరేషన్ లేదనుకోండి, వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మేము ఇంతే ఇస్తాం మీకు ఎంతకన్నా ఎక్కువ ఉంది, దాంట్లో తడి ఉంది లేకపోతే దాంట్లో వేస్ట్ ఉంది అంటారు. అలా కాకుండా రైతులకి మంచి జరగాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా, ఇవన్నీ చేసి ఎన్మార్మల్ మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంధ్రాలో కాటన్ అండ్ చిల్లీస్, ఆ విధంగా కూడా ప్రయత్నం చేసామన్నమాట. రైతుల కోసం చేసాం, పిల్లల కోసం చేసాం. అదన్నీ కాకుండా ఆ రోజుల్లో 42 హాస్టల్ బిల్డింగ్లు కట్టించాం. అంటే ప్రభుత్వాల నుంచి ఏ బడ్జెట్ లేకుండా నా దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని పెట్టి ఒక ఇంజనీర్ని ఐడెంటిఫై చేస్తాం, అందరినీ చెప్తామన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 12 లక్షలు ఇస్తాను, నాకు హాస్టల్ కట్టిపెట్టాలి. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ హాస్టల్ శాంక్షన్ చేస్తుంది కానీ బిల్డింగ్లు ఉండవు, ప్రైవేట్ బిల్డింగ్లో పెడతారు
1: రెంట్కి.
0: అక్కడ టాయిలెట్లు ఉండవు, నీళ్లు సరిగా ఉండవు, పండుకునే సరే ఇది ఉండదు, చదువుకోవాలి కదా వీళ్ళు, చదువుకుంటే ఎవరు ఇల్లు ఎవరు హాస్టల్ కోసం కట్టరు కదా. మేమేం చేసామంటే హాస్టల్ కట్టించేసినాం అనమాట. ఎట్లా కట్టిస్తాము, 8 రూములు, ఒక్కొక్క రూములో 12 మంది పిల్లలు ఉండే ఏర్పాటు, వాళ్ళకు ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 6 బాత్రూములు, 6 లెట్రిన్లు ప్రతి హాస్టల్కి, బోరు, ఓవర్ హెడ్ ట్యాంకు, రన్నింగ్ వాటరు. అంటే ఎవరైతే ఈ 12 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగికి మోటివేట్ చేస్తామన్నమాట, చూడవయ్యా మనం మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనం మన ఉద్యోగంలో ఉన్నాం, మన జీతం వస్తుంది, వాళ్ళు బీద పిల్లలు, వాళ్ళకి ఏదైనా చేద్దాం పట్టండి అని చెప్పి అట్లా మోటివేట్ చేసి వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టించి 42 హాస్టల్ కట్టాము వరంగల్లో. మళ్ళీ కృష్ణాజిల్లాలో 100 హాస్టల్ కట్టాము. అక్కడ 6 సరిపోవని చెప్పి 10 టాయిలెట్లు, 10 బాత్రూంలు. లేకపోతే ఏమవుతుందంటే, వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు స్నానం చేయరు. పర్టికులర్గా ఆ రోజుల్లో ఆ బోరు, హ్యాండ్ బోర్ ఉండేది, ఆ హ్యాండ్ బోర్ దగ్గర స్నానం చేయాలి. సో హ్యాండ్ బోర్ దగ్గర ఒక్కోసారి 2-3 రోజులు చేసేవాళ్ళు కాదు, అది ఆరోగ్యం దెబ్బతినేది, వాళ్ళ చర్మ వ్యాధులు వచ్చేవి. ఇంకా అమ్మాయిలకైతే అసలు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలో వాళ్ళు తెలియదు, చీకటి పడితే కానీ స్నానం చేయలేరు. సో ఇవన్నీ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఉండే. ఒకసారి మేము ప్రతి హాస్టల్లో 6 బాత్రూంలు, 6 టాయిలెట్లు పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరూ బాత్రూమ్ వాడేవాళ్ళు, టాయిలెట్ వాడేవాళ్ళు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, వార్డెన్ చేసుకుంటే రన్నింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళకు ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేసి మాకున్న రిసోర్స్ అట్లా కట్టించామన్నమాట హాస్టల్. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ మ్యాక్సిమం డెవలప్మెంట్కి జిల్లాలో చేయడం జరిగిందనమాట. అట్లాగే 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తుపాకులగూడెం అని ఒక ఊరు ఉంది, అది కన్నాయిగూడెం అని ఇంకొక ఊరు ఉంటుంది, ఏటూరు నాగారానికి 40 కిలోమీటర్లు. కన్నాయిగూడెంలో PHC ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కానీ తుపాకులగూడెంకి కన్నాయిగూడెంకి మధ్యలో రోడ్డు లేదు.
1: ఓకే,
0: 9 కిలోమీటర్స్. వాళ్ళకి స్కూల్కి పోవాలంటే కష్టం, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకోవాలంటే కష్టం, ఏదైనా జబ్బు పడితే PHCకి రావాలంటే కష్టం. నేను పోయిన వాళ్ళు చెప్పారనమాట, ఒక ఇన్సిడెంట్ కోట్ చేశారు. వాళ్ళు ఒక చైల్డ్ బర్త్ అంటే ఒక ఆమెకి నొప్పులు వచ్చాయి, ప్రాబ్లం అయింది. మామూలుగా లోకల్గానే చేసేస్తారు డెలివరీ, ఆ మంత్రసాని ఎవరో ఉంటారు. ఈమెకు కాదు, హాస్పిటల్కి పోవాలన్నారు. వాన తుఫాన్ వస్తుంది, గోదావరి గట్టు మీద ఉంటుంది అన్నమాట, వీళ్ళు ఆ పక్కకు పోతే వెంకటాపురం అని ఖమ్మం డిస్టిక్లో పిహెచ్సి ఉంది.

0: అక్కడికి పోతే డాక్టర్లు ఉంటారు, చేస్తారనుకోవచ్చు. కానీ ఆ మధ్యరాత్రుల్లో వర్షంలో గాలి వాన ఉంటే పోయేదానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ పోయేదానికి ట్రై చేస్తే బోట్లో పోలేకపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వాళ్ళని చేర్చలేకపోయారు, ఈమె డెలివరీకి పిహెచ్సి చేరలేకపోయింది గాలివాన వల్ల, రోడ్డు లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయింది, డెలివరీ కాలేదు. నేను పోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్ చెప్పారు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ 9 కిలోమీటర్స్ రోడ్ వేద్దామని డిసైడ్ అయిపోయినా. కాంట్రాక్టర్కి ఇస్తే చేయనివ్వరు నక్సలైట్లు, రోడ్లు లేనివ్వరు వాళ్ళు. అందుకని ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని అందరినీ గ్రూప్ చేసి మీకు డబ్బులు ఇస్తా, మీరు వేసుకోండి రోడ్డు అన్నాను, ఇచ్చేసినాం అండ్ రోడ్ వేశారు. బిలీవ్ మీ, 9 కిలోమీటర్స్ బ్యూటిఫుల్ రోడ్ వాజ్ లేడ్ బై ఉమెన్ గ్రూప్. అండ్ ప్రతిరోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆ ఊరికి పోయి రాత్రి ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ బస్సు దే యూస్ టు టేక్ ఫ్రమ్ దేర్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. స్కూల్ పిల్లలకి ప్రాబ్లం లేదు, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాబ్లం లేదు, అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఆ రోడ్డు 9 కిలోమీటర్స్ అది ఊహించుకోకుండా కుత్తపాకులు కూడా మీకు రోడ్డు వేసాం. ఇప్పుడంతే పెద్దదే, అక్కడ అన్ని చాలా వచ్చేసాయి అనుకోండి, డెవలప్మెంట్ వచ్చింది, దేవాదులు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒకటి బ్యారేజ్ కడుతున్నారు అన్ని. కానీ ఆ రోజుల్లో అటెంప్ట్ చేసి చేసాం. ఇదే కాకుండా ఇంకో రోడ్డు ఉంది ఆజంనగర్ అని, అది 27 కిలోమీటర్లు. అక్కడికి పోయాలంటేనే కష్టం, అక్కడెక్కడో కరీంనగర్ డిస్టిక్ పోయి కరీంనగర్ డిస్టిక్ నుంచి మంతని అని మన పివి నరసింహరావు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ 27 కిలోమీటర్ రోడ్డు సేమ్ అక్కడ లోకల్ పీపుల్కి ఇచ్చి మీరు వేసేసుకోండి అంటే టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. సో ఇట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా చేసామన్నమాట. అట్లాగే చెరువులు, కాకతీయులు నాటి చెరువులు కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని తెగిపోయినాయి. కాలువపల్లి అనే ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది, బెంగమాంబ చెరువు అని, అది తెగిపోయింది, డిస్యూజ్ అయిపోయింది. ఆ కాలువపల్లిలో వాళ్ళ పాపం ఏం చేయక తోచక పిల్లోళ్ళు ఒక ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ చెరువు గట్టు చూపించి ఇది రిపేర్ చేయించమని కలెక్టర్కి చెప్పమని చూపించేదానికి. అండ్ బిలీవ్ మీ, హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నక్సలైట్. సో వాళ్ళు 2003 జనవరిలో జరిగింది. జనవరిలో నాకు ఆ ఇంజనీర్ స్ట్రైట్గా రాత్రి 10 గంటలకు నా దగ్గరికి వచ్చాడు. సార్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, అక్కడ ఒక చెరువు ఉంది, చెరువు తెగింది ఎప్పుడుతో, ఆ చెరువు రిపేర్ చేయించమని మీకు చెప్పమని నాకు చెప్పారు సార్, చూపించారు అండ్. సో నేను సర్ప్రైజ్గా మామూలుగా ఇంకా చెప్పకుండా పోతాం అనమాట, ఎందుకంటే చాలా కష్టం. వస్తు కలెక్టర్ వస్తున్నాడంటే కానీ దేర్ ఇస్ దేర్.
1: మీరున్న టైంలో పైగా ఎక్స్ట్రీమిజం, నక్సలిజం చాలా టాప్లో ఉంది, బందులు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
0: అసలు నాయకులు ఎవరు జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, సాయంత్రానికి హైదరాబాద్ జరిగేవాళ్ళు. సో నేను వెళ్ళి సర్వే చేశాను మొత్తం, ఆ ఊరోళ్ళు కూడా తెలియదు నేను వస్తున్నట్లు. సో నేను ఒక ఇంజనీర్ని తీసుకుపోయాను, అంటే ఆయన ఏం చేశారంటే సార్ దీన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేసి నీళ్ళు వచ్చేటట్టుగా చేద్దామని. సో 63 లక్షలు ఎంతో కావాలన్నారు, ఇచ్చేసాను. 63 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. బిలీవ్ మీ, వితిన్ 6 మంత్స్లో చెరువు వర్షాకాలానికల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరెండర్ అవుతున్న నక్సలైట్లు చాలామంది ఆ ఊరు కాలువపల్లి అనమాట ఉన్నారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమీ లేదు, ఆ చెరువు రిపేరు వల్ల, దానికి చెరువు నిండినందువల్ల పూర్తిగా చేయలేదు, రిపేర్ చేయకుంటే ఫిట్ కాదనమాట. ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం తెగిపోయిన చెరువుని. సో మేము దానికి అప్రోప్రియేట్గా రిపేర్ చేసి నీళ్లు నిలబెట్టేటట్టు చేస్తే దాదాపు ఒక 27 గ్రామాలకి సబ్సాయిల్ వాటర్ పెరిగింది. వాళ్ళ గ్రామంలో మంచి నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు పైకి వచ్చి వాళ్ళకి నీళ్ళ సమస్య కూడా తీరింది అనమాట. అంటే ఏ విధంగా అయితే జిల్లాకు ఉపయోగపడాలి, ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్ధిలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలు చేసేసి అవకాశం కలెక్టర్కి ఉంటుంది. అది చేసాం.
1: డెఫినెట్గా మీరు ఆ టర్మ్ అంతా ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలా గ్రాటిఫైయింగ్గా కూడా ఉండి ఉంటుంది.
0: అంతే కదా, మనం అనుకునేది చేయగలిగినాం.
1: సార్, ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వరంగల్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంట సార్, ఒక జిల్లా ఉన్నతాధికారి భార్య ట్రాక్టర్లో వెళ్ళి చలిలో వణుకుతున్న పేద ప్రజలకి దుప్పట్లు పంచారు. నేను ఆవిడ పేరు కూడా చెప్పలేదట. సో ఎవరు ఈవిడ, హూ ఇస్ దిస్, ఇంత ధైర్యం చేసి మధ్యరాత్రి పూట వెళ్ళి అందరికీ దుప్పట్లు పంచారంటే, షీ హ్యాపెన్స్ టు బి యువర్ బెటర్ హాఫ్. సో అటు అడ్మినిస్ట్రేటివ్గా మీరు, ఇటు ఫిలాంథ్రోపిక్ మేడం, ఇద్దరు కూడా మీరున్న ప్రతి చోట చాలా చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ ఇంపాక్ట్ ఒక మార్క్ పెట్టారు అని తెలుస్తాను సార్. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఒకేషన్, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఏ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని చెప్పాలన్నా సెన్సేషనలైజ్ చేయకుండా ప్రజలలో ఎటువంటి ప్యానిక్ కానీ, మత కలహాలు కానీ, ఇంకో రకంగా కలహాలు ఇలాంటివి ఏమీ రాకుండా

0: కొంచెం ఆగి ఆర్గానిక్ గా సమాచారాన్ని అందిస్తుంది ఆకాశవాణి లాంటి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్. కానీ మనం ఉన్న యుగంలో సెకండ్లలో ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది. ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడానికే ఈ ఇన్ఫర్మేషన్ ఇంత తొందరగా వెళ్తుందా అన్న యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్? మీరు
1: యాక్చువల్గా ఏమవుతుందంటే, మనకు రెండు టైప్స్ ఆఫ్ మీడియా ఉంది
0: సార్.
1: ఒకటి రేడియో, రెండు టెలివిజన్. టెలివిజన్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రీచ్ ఎంత ఉంటుంది, ఎంతమంది టెలివిజన్ చూస్తున్నారు, ఎంతమంది రేడియో వింటున్నారని లెక్కేసుకుంటే ఈ టెలివిజన్లో ఛానల్స్ చాలా వచ్చేసాయి.
0: అవును,
1: ఈ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ పైన రన్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ల పైన. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఎంతమంది చూస్తారు మీ ఛానల్ని, 1000 మంది చూస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అతనికి 1000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇస్తామంటారు. లేదు 100000 మంది చూస్తున్నారనుకోండి, 100000 మంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎంతమంది రీచ్ అవుతుందో మీ ఛానల్ లెక్కేసుకుంటారు. ఆ రీచ్ కోసం అని చెప్పి మీ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండాలి, ఆ చూపించే సబ్జెక్టు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీచ్ పెరగాలని చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నామనో లేకపోతే ఇక చాలామంది వ్యూయర్స్ పెంచుకోవాలనో సెన్సేషనలైజ్ చేస్తారు. అంటే అదో పులి అంటే ఇదో తోక అని చూపించేస్తారు. అక్కడ పులి ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ సెన్సేషనలైజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ పెరుగుతుంది అని అంటారు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఆల్ ఇండియా రేడియోకి క్రెడిబిలిటీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు పక్కాగా దే ట్రాన్స్మిట్ ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ అనేది ప్రజలకు తెలుసు. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నమ్ముతారు. టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో ఇది వీళ్ళకి సంబంధం, ఈ ప్రిజుడిస్ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీకో, ఒక గ్రూప్కో, ఒక కమ్యూనిటీకో, ఒక మతానికో ఒక వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్లు వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, చూద్దాం ఆలోచిద్దాం, ఇంకోటి కూడా క్రాస్ చెక్ చేసుకుందాం, రేడియోలో కూడా విందాం అనే లెవెల్ ఉంది అన్నమాట. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోకి ఆ క్రెడిబిలిటీ ఉంది.
0: రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్రెషర్తో పాటు ఆ సేనిటీని మెయింటైన్ చేస్తూనే బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సార్ ఆల్ ఇండియా రేడియో. అండ్ ఈ ఒకేషన్లో మీతో మాట్లాడడం, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎవర్ హ్యాడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్.
1: చాలా సంతోషం నన్ను మీరు పిలిచి మీతో నా అనుభవాలు లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ శ్రమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లిపీటలు చిత్రం
3: 4638 63 9490 463 863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకు చేసినటువంటి శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లవణ్య, లక్ష్మణ్, మీనా, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు, మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎవరంటే, గజ్వెల్ నుంచి వెంకటేష్ గారు, సుగుణా రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి వయ్యారి గోదారం అనే ఈ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఎడ్లపల్లి మండలం జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మల్కాజ్ గిరి నుంచి మహేష్ నైనిక నరసయ్య మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బొబ్బిలి రాజా. మరి ఈ సినిమా నుంచి బలపంపట్టి భామవల్లో పాట వినవాలని మెసేజ్ చేశారనమాట. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. వారు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటలు, హుషారైనటువంటి పాటలు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కూడా ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాటలు వినిపించండి ఎవర్ గ్రీన్ హిట్స్లో మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం బొబ్బిలి రాజా. మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఏప్రిల్ 1 విడుదల, మరి ఈ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడి మల్కాపూర్ నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నాగు ది, మీ పేరు భలే ఉందండి, సో మరి ఆయన మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఇళయరాజాగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తాను ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎస్ దోస్తు, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినేశాం ఈ అవర్లో. అండ్ స్టూడియో క్లాక్లో అప్పుడే 10:57 కావస్తుంది. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మీ అందరికీ వినిపించినటువంటి పాటలు అన్నీ బాగా నచ్చాయనుకుంటున్నాను, ఎందుకంటే ప్లే చేసింది మీరు రిక్వెస్ట్ చేసిన పాటలు కాబట్టి. సో మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటున్నాను. అండ్ చాలామంది మెసేజ్ చేశారు బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను, ఎందుకనంటే మనం ఇవాళ 1990 నుంచి 1995 మధ్యలో పాటలు విందామని అనుకున్నాం కదా. సో అందుకని అందరి పాటలు ప్లే చేయలేదు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ షోలో ఆ టైంకి సంబంధించినటువంటి పాటలు మళ్ళీ విందాం. కానీ వెళ్తూ వెళ్తూ మాత్రం మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను అండ్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం వినిపిస్తున్నాను. సో మరి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, శంకర్ గారు దర్శకత్వం వహించినటువంటి పాట, సినిమా ఎస్ జెంటిల్మెన్. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ దోస్తో, టేక్ కేర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో పర్యటిస్తారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం. హైదరాబాద్ పణాజీ ఎకనామిక్ కారిడార్లోని గుడెవల్లూర్ మహబూబ్ నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను హైదరాబాద్ హెచ్ఐసిసి నుంచి ప్రధానమంత్రి వర్చువల్గా జరుపుతారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సిబిఎస్ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో మైండ్ యాక్టివేషన్ త్రూ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కాంక్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎయిమ్స్ న్యూఢిల్లీ అభివృద్ధి చేసిన కౌమార దశ విద్యార్థుల సంక్షేమ కార్యక్రమమైన ప్రాజెక్ట్ మేట్ విస్తరణకు నంది పలికింది. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్తో కలిసి దక్షిణ ట్రినిడాడ్లో ఒక వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

హాయ్ అండి, అందరూ బాగున్నారా? సండేని ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, సండే అంటే మరి చిల్ డే కదా, అలా అలా కూల్గా హ్యాపీగా గడిచిపోతూ ఉంటే బాగుంటుంది, రైట్? ఎస్, అందులో ఇవాళ మదర్స్ డే, సో ఆ సెలబ్రేషన్స్లో కొంతమంది బిజీగా ఉండుంటారు, అవునా? ఎస్, సో మీ మదర్స్ డే సెలబ్రేషన్స్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేస్తుంది మీ ఆర్జే భవాని. ఇవాళ కొన్ని సాంగ్స్తో రెడీగా ఉన్నాను. మరి అమ్మ పంచే ప్రేమ, చేసే త్యాగాలు, అమ్మతో చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇలా కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ పాటలు విందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. మరి మీరు కూడా రెడీయేగా. అయితే మీకోసం ముందుగా 20వ శతాబ్దం చిత్రం నుండి బాలుగారు సుశీల్.

లమ్మ పాడిన ఈ పాట సంగీతం జేవి రాఘవులు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

అబ్బా, నాకు తెలుసమ్మా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు? ఏంటమ్మా ఈ కూర ఇలా చేసావు, అస్సలేం బాగాలేదు. సరేమ్మా, తింటా, మళ్ళీ మాట్లాడతా, కాస్త వర్క్లో బిజీగా ఉన్నానే. ఇవి అమ్మతో కొట్టే కొన్ని కామన్ డైలాగ్స్. ఏమ్మా టైంకి తినే, ఇదిగో కాస్త రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటున్నాడు, ఎవరైనా వెంటబడతారు. స్కూల్లో ఎవరైనా నేను

అబ్బా నాకు తెలుసమ్మా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు? ఏంటమ్మా ఈ కూర ఇలా చేసావు, అస్సలేం బాగాలేదు. సరేమ్మా తింటా తింటా, మళ్ళీ మాట్లాడతా, కాస్త వర్క్లో బిజీగా ఉన్నానే. ఇవి అమ్మతో కొట్టే కొన్ని కామన్ డైలాగ్స్. ఏమ్మా టైంకి తినే, ఇదిగో కాస్త రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటున్నాడు, ఎవరైనా వెంటబడతారు. స్కూల్లో ఎవరైనా నిన్ను ఏడ్పిస్తే ఏడ్ చేయడం కాదు, ధైర్యంగా ఉండాలి, లేదా వెళ్ళి టీచర్కి చెప్పు సరేనా. ఇదిగో మీ ఆయనో అత్తగారో మామగారో ఏదో ఒక మాట అన్నారని కోప్పడి వాళ్ళ మీద అరవకు సరేనా. కాస్త ఓర్పు సహనంతో ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఇవి అమ్మలు మనతో మాట్లాడే కామన్ డైలాగ్స్ కదా. రెంటికి ఎంత తేడా ఉంది కదా. మన నిక్కాన్ని పెంచి పెద్ద చేసే మనమే జీవితం అనుకుంటారు తల్లిదండ్రులు. ఓ అడుగు ముందుకే ఉంటుంది అమ్మ. అమ్మ అనుకున్న డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసి పిల్లల కుటుంబం బాగుంటే, పిల్లలు మన మరి నా కుటుంబం కూడా బాగుంటే నేను బాగున్నట్టే అని సెల్ఫ్లెస్గా ఉండే ఏకైక మహిళ అమ్మ. మరి మన మాతృమూర్తులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తోంది మీ ఆకాశవాణి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొదటి గురువు మొదటి ప్రేమ, మొదటి స్నేహితురాలు అమ్మ. ఏడిస్తే కన్నీరు తుడిచి మనకి తోడుగా ఉంటుంది, ఆకలేస్తే అన్నపూర్ణాదేవిలా వండి పెడుతుంది, నిద్ర వస్తే కమ్మని జోలాలి పాటలా మారుతుంది, ఓడిపోతే వెన్ను తట్టి ధైర్యం చెప్తుంది. ఇలా ఒక్కోసారి ఒక్కో పాత్ర పోషిస్తూ ప్రతిసారి మనకి తోడుగానే ఉంటుంది అమ్మ. మరి మనని అంత ప్రేమించే అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? మనం ఏమి ఇచ్చినా అది తక్కువే. మన సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. నీకేం కావాలి మా అని అడిగితే తనకి ఏం కావాలో చెప్పడం కూడా తెలీదు. నువ్వు బాగుంటే అదే చాలురా అంటుంది అమ్మ. ఇక ఈ కాలం అమలు ఇల్లు, ఉద్యోగం, పిల్లలు అన్నీ మేనేజ్ చేస్తూ వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తున్నారు. మరి మనం వాళ్ళ కోసం రోజులో ఒక్క అరగంట క్వాలిటీ టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ తిన్నావా? అమ్మ సరదాగా అలా బయటికి వెళ్దాం పదా. అమ్మ ఈరోజు నేను వంట చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి కూడా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వాళ్లకంటూ కొంచెం టైం ఇచ్చి మీ లైఫ్లో జరిగే విశేషాలు చెప్తూ వాళ్ల చిన్నతనంలోని విశేషాలను గురించి మాట్లాడుకుంటే అది వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మన తల్లిదండ్రులు మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మరి వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ కదా. సో ఆ స్వీట్ మూమెంట్స్ గురించి లేదా వాళ్ళు పేరెంట్స్తో స్పెండ్ చేసిన టైం గురించి కానీ కొంచెం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. మేబీ మనం వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అదేనేమో. సో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చేశారు కానీ ఆ ప్రేమని అమ్మతో చెప్పండి. సో ఇది ఈనాటి షార్ట్ సెగ్మెంట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మదర్స్ డే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. గుర్తుకొస్తున్నాయి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ స్టూడియో క్లాక్లో టైం 11:30 దాటి 25 సెకండ్లు. ఎస్, మరి ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో గాయని గాయకుల దర్శకుల విశేషాలు లేదా బయోపిక్ల గురించి ఇలా మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ సండే ఏంటి స్పెషల్ అంటే, తెలుగు సినిమాలో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని వింటూ అలా కబుర్లు చెప్పుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, సండే అంటే నెమ్మదిగా ప్రశాంతంగా గడపాలి అనుకుంటాం కదా. మరి అంత బాగా స్టార్ట్ అయ్యే సండేకి ఇంత మంచి పాటలు ఆడైతే ఆ సండేకి ఇంకా ఎనర్జీ యాడ్ అవుతుంది, రైట్? ఎస్, మరి మీకోసం మీ ఆజే భవాని ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయిలో సూపర్ హిట్ సాంగ్స్తో రెడీగా ఉంది. మరి మీరు కూడా పాటలను వింటూ గుర్తుకొస్తున్నాయిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీకోసం మహర్షి చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ పాడిన ఈ పాట, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వెన్నెలకంటి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాల్లో ప్రేమ పాటలు చాలానే వింటూ ఉంటాం కదా, కానీ అచ్చంగా పెళ్లి పాటలు, భార్యాభర్తల బంధాన్ని చక్కగా వివరించే పాటల గురించి మాట్లాడుకుంటే రాజ్ కుమార్ చిత్రంలో ఈ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది. అందాల నటుడు శోభన్ బాబు, సహజ నటి జయసుధ నటించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. వేటూరి కలంలో ఇళయరాజ సంగీతంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో ఈ పాట అందంగా ముస్తాబైన కొత్త పెళ్లి కూతురులా ఉంటుంది. ఇక సాహిత్యం విషయానికి వస్తే నేటి తరానికి ఆదర్శవంతంగా ఉంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా మంచి మంచి పదాలతో ఓ చక్కటి పూలమాలలా ఉంటుంది ఈ పాట. మరి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. టాలీవుడ్లో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన హిట్ సాంగ్స్ వింటున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. ఎస్, మరి ఆ ఎరాలో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి. ఇళయరాజా, రాజన్ నాగేంద్ర, కె చక్రవర్తి, కెవి మహాదేవన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. బ్రిలియంట్ కాంపోజిషన్స్ కూడా. ఇంకా సాహిత్యం విషయానికి వస్తే వేటూరి, సి నారాయణ రెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ఆ పాటల్ని హమ్ చేసుకుంటూ ఉంటాం కదా. అది ట్యూన్లోని మ్యాజిక్ కావచ్చు, లిరిక్లోని మీనింగ్ కావచ్చు, కానీ మనసుకి మాత్రం దగ్గరగా ఉండిపోతాయి. అలాంటి ఒక కంపోజిషన్ శ్రవంతి చిత్రంలోని మౌనం ఆలాపన అనే ఈ పాట. ప్రేమ, త్యాగం, భావోద్వేగాలు నడుమ సాగే ఈ సినిమా ఓ మంచి కుటుంబ కథ. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరి మనుషుల జీవితాల్ని ఎలా మారుస్తాయి అని ఈ సినిమాలో చూపిస్తారు. మరి ఈ సినిమా నుండి చక్రవర్తి కంపోజిషన్లో, వేటూరి సాహిత్యంలో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఆ అమ్మాయి అంటే తను ప్రేమించిన అబ్బాయికి ఇష్టం ఉందో లేదో తెలీదు. కంగారు పడి మళ్ళీ అతనికి నచ్చకపోతే మనసు బాధపడుతుందని, ఓ మనసా తుల్లిపడకే, అతనితో జీవితం ప్రారంభించి ఆ శుభగడియ వచ్చిందో లేదో, తొందరపడితే అలసిపోతావు, కాస్త నెమ్మది అని మనసుని శాంతపరుస్తుంది కథానాయిక ఈ సినిమాలో. ప్రతి అమ్మాయి పాడుకునే పాటనేమో ఇది. మరి నేటి తరానికి మనసు మన ఆధీనంలో ఉండాలి అని గుర్తు చేసే పాట కూడా ఇది. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నంది అవార్డును గెలుచుకుంది. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ పాటను పాడినవారు జానకమ్మ, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. మరి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 34 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: తెల్లవారగానే సుప్రభాతం. పక్షుల కిల్లకిల్లలు. ఆరు బయట ముగ్గు వేసిన వాకెట్లో కూర్చుని ఒక చేతిలో స్ట్రాంగ్ కాఫీ గ్లాస్, ఇంకో చేతిలో న్యూస్ పేపర్, అటూ ఇటూ వెళ్తున్న వాళ్లతో రెండు మూడు ముచ్చట్లు, నవ్వులు. ఒకనొక సమయంలో డే ఇలా స్టార్ట్ అయ్యేది. కట్ చేస్తే ఇవాళ రేపట్లో అలారంని స్నూస్ చేస్తూ చేస్తూ ఎప్పటికో లేచి, లేవగానే ఫోన్లో నోటిఫికేషన్ చూసి ఏ ఇన్ఫర్మేషన్ని పడితే ఆ ఇన్ఫర్మేషన్ని కన్స్యూమ్ చేస్తున్నాం. ఇంకా అది ఫార్వర్డ్లు మీద ఫార్వర్డ్లు కొడతాం. అవునా? ఇదంతా ఎందుకు చెప్తున్నావు భవానీ అంటారా? చెప్తా ఎందుకు. మనం పొద్దున్న లేవగానే ఏ యాక్షన్ అయితే చేస్తామో అదే మూడ్ని డే అంతా క్యారీ చేస్తామని సైకాలజిస్టులు చెప్తున్నారు. అది ఏదైనా కావచ్చు. మనం ఏ సాంగ్ వింటే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, ఏ న్యూస్ చదివితే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, దేన్ని నమ్మితే దాన్నే నిజం చేయడానికి ట్రై చేస్తాం. అంటే పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తే పాజిటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తాం. ఇదే ఆలోచనతో నెగటివ్ న్యూస్ చదివి ఎఫెక్ట్ అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ న్యూస్ని మాత్రమే అందించాలి అన్న ఉద్దేశంతో ఒక్క పాజిటివ్ న్యూస్ని మాత్రమే పబ్లిష్ చేసే ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు మధ్యప్రదేశ్కి చెందిన ముగ్గురు కుర్రాళ్ళు. ఎవరు వాళ్ళు, ఏంటి ఆ న్యూస్ పేపర్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నిమి ఆన్లైన్ అడ్మిషన్స్ డాట్ ఇన్ ద్వారా మే 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే భవాని. పాజిటివ్ న్యూస్ని పబ్లిష్ చేసే ఒక న్యూస్ పేపర్ ఫౌండర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి వాళ్ళు ఎవరు అంటే మధ్యప్రదేశ్కి చెందిన పీయూష్ ఘోష్, ట్యూహింద్ సేన్, ఇంకా టానిసన్ మాథ్యూస్. నెగటివ్ న్యూస్ని కన్స్యూమ్ చేసి దాన్ని తీవ్రంగా ఫాలో అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలా దగ్గరగా చూశారు వాళ్ళు. అందుకే పాజిటివ్ న్యూస్తో జనాల్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలని ఆ దిశగా అడుగులు వేశారు ఈ యూత్ చేంజ్ మేకర్స్. చేతిలో చిల్లిగవ్వలేదు, కానీ ఏదో సాధించాలన్న తపన, మంచి వార్తలు అందించి జనాలను ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ది ఆప్టిమిస్ట్ సిటిజన్ అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు. అసలే వీళ్ళిద్దరికీ జర్నలిజంలో టచ్ లేదు, బయోటెక్నాలజీ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇంకో విషయం, ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిష్ చేద్దామంటే సరిపడా డబ్బు కూడా లేదు. పాకెట్ మనీ అంతా కలిపి ఫస్ట్ న్యూస్ పేపర్ డిజైన్ చేశారు. అది కూడా ఒక చార్ట్ పేపర్ మీద ఏ ఫోర్ సైజ్ షీట్స్ని పెట్టి చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ రాసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చూపించారు ఫీడ్బ్యాక్ కోసం. మరి తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొట్టమొదటి న్యూస్ పేపర్ని చార్ట్ పేపర్ మీద ప్రింట్ తీసి ఫీడ్బ్యాక్ కోసం వెళ్లారు అని చెప్పాను కదా ఈ ఆప్టిమిస్ట్ సిటిజన్ న్యూస్ పేపర్ ఫౌండర్స్. అప్పుడేమైందో తెలుసా, ఎవరూ ఊహించనంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందిట. అసలు మన చుట్టుపక్కన ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఊరి వాళ్ళందరూ కూడా. మనం కూడా అప్పుడప్పుడు అలానే చేస్తాం కదా, ఎంత నెగిటివిటీకి అట్రాక్ట్ అయిపోతామంటే పాజిటివ్ థాట్స్కి కానీ కాంప్లిమెంట్ చేయాలి అన్న థాట్కి కానీ చాలా దూరం అయిపోతాం. ఎస్, మరి అప్పుడు పీయూష్ ఘోష్ ఇంకా అతని స్నేహితుడు ట్యూహిన్ సేన్కి కాస్త హోప్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ సర్వైవ్ అవుతుందని. ఇంకా అలా ముందడుగు వేసి December 14, 2014 రోజు అఫీషియల్గా న్యూస్ పేపర్ని ప్రింట్ చేశారు ఈ చేంజ్ మేకర్స్. మరి అలా వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ 500 న్యూస్ పేపర్స్, 500 న్యూస్ పేపర్లు వాళ్ళ ఫస్ట్ ఆర్డర్. మెల్లిగా పీయూష్ ఘోష్ వాళ్ళ నాన్నగారి కాంటాక్ట్ సహాయంతో 3000 కాపీస్కి పెరిగింది ఆ సంఖ్య. ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి ఈ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి, ఒక గ్రామంలో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఉందిట. మరి తన స్నేహితులు కొంతమంది కోసం ఒక లైబ్రరీని స్టార్ట్ చేసింది. సో తన స్నేహితులు ఎవరైతే అసలు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారో వాళ్ల కోసం తన బుక్స్ అన్ని ఒక చోట ఏర్పాటు చేసి వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోందిట. మరి అంత చిన్న వయసులో అంత మంచి ఉద్దేశం ఉండడం అంటే గొప్ప విషయం కదా. అలాగే ఇంకో ఆర్టికల్, మంచి చదువు చదువుకుని కార్పొరేట్లో ఉద్యోగం చేసి అందులో సాటిస్ఫాక్షన్ రాక తను పుట్టి పెరిగిన ఊరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడే వ్యవసాయంలో స్థిరపడ్డాడు ఒక యువకుడు. మరి తన కథ కూడా అందులో పబ్లిష్ చేశారు. ఇది ఎంత పాపులారిటీ తెచ్చుకుందంటే ఆ ఆర్టికల్ ఆన్లైన్ పేపర్లో పబ్లిష్ అయినప్పుడు దాన్ని

వాళ్ళు యూకే ఇంకా దుబాయ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ అని కనుక్కుని, అంటే ఈ ఎవరైతే యువకుడు రిటర్న్ వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుని యుఎస్ యూకేలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ని కూడా వీళ్ళకి డొనేట్ చేశారు, అందులో వ్యవసాయం చేసుకోమని చెప్పి. అది ఒక పాజిటివ్ న్యూస్ యొక్క పవర్ అని అంటారు ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్టోరీస్ పబ్లిష్ చేసి మంచి విషయాలు సమాజానికి అందిస్తున్నారు. మరి వీరి వర్క్ని గుర్తిస్తూ వీళ్ళకి మంథన్ అవార్డు కూడా లభించింది. మంథన్ అవార్డుని డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ 2004 అక్టోబర్ 10th రోజు భారత ప్రభుత్వం భాగస్వామ్యంలో లాంచ్ చేసింది. మరి ఈ అవార్డుని ఎవరైతే డిజిటల్ ఇంకా టెక్నాలజికల్ టూల్స్ని సరిగ్గా యూజ్ చేసి డెవలప్మెంట్కి తోడ్పడతారో వాళ్ళకి ఇస్తారనమాట. అయితే ఎంత టెక్నాలజీ యూజ్ చేసాం అన్న దానికంటే ఎంత ఇంపాక్ట్ఫుల్గా యూజ్ చేసాం అన్న దాన్ని బట్టి ఈ అవార్డుని ఇస్తారు. మరి ఇదే అవార్డుని 2015లో పీయూష్ ఘోష్కి ఇచ్చారు. తను ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళలో యంగెస్ట్ పర్సన్. ఎస్, మరి విన్నారు కదా, పాజిటివ్ న్యూస్ని మాత్రమే పబ్లిష్ చేసే పీయూష్ ఘోష్ ఇంకా తన ఫౌండర్స్ స్టోరీ. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మేబీ కుదిరితే కాంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే సైలెంట్గా ఉండొచ్చు, తద్వారా నెగిటివిటీకి దూరంగా ఉండొచ్చు. ఇది మరి ఈ దాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

0: ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ అటు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ధి చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాక ఆవిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అసోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అసోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనేల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్

0: అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40, ప్రకటించిన హిందీ కార్యక్రమం వెంటనే.
3: मीडियम वेव 406.5 मीटर अर्थात 738 किलोहर्ट्ज पर और न्यूज ऑन.
4: మొన్నెప్పుడో షాపింగ్కి వెళ్ళినప్పుడు

0: ఒక డ్రెస్ చూశాను, చాలా నచ్చింది. ఈ డ్రెస్ నా కోసమే ఉందేమో అనిపించింది. అంత ఎక్సైట్మెంట్తో ట్రై చేద్దామని సైజ్ చూస్తే ఆ సైజ్ లేదు అన్నారు షాప్లో. చాలా ఫీల్ అయ్యాను. ఏంటి, లాస్ట్ టైం 2 మంత్స్ బ్యాకే కదా ఈ షాప్కి వచ్చాను, అప్పుడు సైజులో డ్రెస్ దొరికింది కదా, మరి ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అని అనుకున్నాను. అప్పుడే స్ట్రైక్ అయింది, 2 నెలల్లో మనం బాగా లావ్ అయిపోయామని. ఇంకా ఆ ఊపిలో ఎలాగైనా సన్నగా అయిపోవాలని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళగానే డైట్ ప్లాన్లు, రీసెర్చ్లు, అబ్బబ్బబ్బా ఎన్నో చేసి హెల్తీగా తినాలని నిర్ణయించుకున్నాను. మరి హెల్తీగా తినడం అంటే ఏంటి? ఇంతే తినాలి, అంతే తినాలి అని ఏమైనా రూల్స్ ఉంటాయా? ఈ టైంకే తినాలి, ఆ టైంకే తినాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఇవన్నీ చూసుకున్నాను. అప్పుడే ఈట్ ఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాను. మరి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ, మనందరం తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎలా హెల్దీ హ్యాబిట్స్కి దూరం అవుతున్నామో మీతో పంచుకోబోతున్నాను ఈనాటి ఈట్ ఫిట్లో. కానీ ఒక చిన్న పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: వివాహ భోజనం.

ఏంటండి అవన్నీ తినాలనిపిస్తోందా? తినండి, ఎవరొద్దన్నారు? ఎస్, ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇందాక విన్నట్టుగా అన్నీ తినచ్చు పర్లేదు, కానీ కరెక్ట్ క్వాంటిటీస్లో. హెల్దీ డైట్ అంటే అంతే కదా మరి. అంటే అన్ని న్యూట్రియెంట్స్ మనము సమపాళ్ళలో బాడీకి ఇవ్వాలన్నమాట. రైట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా వాటర్. ఇవన్నీ సమపాళ్ళలో ఉండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే అదే హెల్తీ డైట్ అవుతుంది. తద్వారా హెల్తీ మైండ్ కూడా అవుతుంది. అది ఎందుకు న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు. మనం తినే ఫుడ్ని బట్టి మన బాడీ పనిచేస్తుందని అంటున్నారు. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్గా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేస్తే మన బాడీ లైట్గా ఫీల్ అయ్యి యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో సీడ్స్ని కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇవన్నీ హెల్త్, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ అవ్వడంలో తోడ్పడతాయన్నమాట. అంతేకాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే పెరుగు, ఇడ్లీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. సాధారణంగా పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా, అంటే ఇది బాడీకి చాలా మేలు చేస్తుందన్నమాట. డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో అవి కూడా డైట్లో ఇంక్లూడ్

చేసుకోవడం మంచిదంటున్నారు డాక్టర్స్. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9674904944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, హెల్తీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్లో. అయితే ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా సీడ్స్ గురించి. అయితే మనలో చాలామంది ఇవన్నీ పాటిస్తున్నా కూడా ఇంకా హెల్తీగా ఉండడంలో ఒక అడుగు వెనకే ఉంటాం. మరి దానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఎక్సర్సైజ్ చేయకపోవడం, అయితే రెండోది చాలామందికి స్ట్రెస్. ఈ రెండు విలన్స్ చాలండి బాబు మనం తీసుకునే మంచి ఫుడ్ యొక్క ఎఫెక్ట్ని నెగటివ్ చేయడానికి. అందుకే ఎక్సర్సైజ్ కూడా డైట్ ప్లాన్లో యాడ్ చేసుకోవాలి అని డాక్టర్స్ ఇంకా న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. ఎక్సర్సైజ్ అంటే ఇప్పటికిప్పుడు జిమ్లకి వెళ్ళి కుస్తీ పోటీలకి ఏమీ ప్రిపేర్ అయిపోకర్లేదు, కానీ రోజు పొద్దున్నే సన్ రైజ్తో నిద్రలేచి కాసేపు ఎండలో ఉంటే బాడీకి విటమిన్ డి అందుతుంది. మరి మీ అందరికీ తెలిసిందే కదా విటమిన్ డి మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది, ఇంకా బోన్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు రోజు కనీసం 30 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పెడితే బాడీ హెల్తీగా, మైండ్ హ్యాపీగా ఉంటుంది. యోగా, వాకింగ్, రన్నింగ్, డాన్స్, సైక్లింగ్, ఇలా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ట్రై చేయొచ్చు మనం. ఇంకా రెండో విలన్ స్ట్రెస్, ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్క్ ప్రెషర్ వల్ల చాలామంది స్ట్రెస్ తీసుకుంటున్నారు, అండ్ ఆ స్ట్రెస్లో ఎక్కువ తింటున్నారు కూడా. దీనివల్ల మనం ఏం తింటున్నామో కూడా మర్చిపోతున్నాం. స్ట్రెస్లో తిన్నాక చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, కానీ అది మంచిది కాదంటున్నారు డాక్టర్స్. అందుకే మెడిటేషన్తోనో, లేకపోతే తరచూ రోడ్ ట్రిప్స్కి వెళ్తూ నేచర్కి దగ్గరగా ఉండడం వల్లనో, లేకపోతే మన ప్యాషన్ని ఫాలో అవుతూనో ఇలాంటివి చేస్తూ స్ట్రెస్ని తగ్గించుకుంటే తద్వారా స్ట్రెస్ ఈటింగ్ కూడా తగ్గుతుంది. మరి ఇంకొన్ని అలవాట్లు మనని హెల్తీ డైట్ నుంచి దూరంగా ఉంచుతున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, మరి మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా రిజల్ట్స్ చూడలేకపోతున్నాం. అవేంటో చెప్తానన్నాను కదా ఇంతకుముందు. అవేంటంటే, ఒకటి, టైం పాటించకపోవటం. ఏ టైంకి తీసుకోవాలి అనుకున్న ఫుడ్ ఆ టైంకి తీసుకోవాలి.

అనుకోవడం కాదు, తీసుకోవాల్సిన ఫుడ్ని ఆ టైంకి తీసుకోవాలి. చాలా కారణాల వల్ల ఆ టైమింగ్ స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో టైమింగ్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇంకోటి మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇవి నిజం క్రేవింగ్సా లేదా దొంగ క్రేవింగ్సా అని తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనం సోషల్ మీడియా చూసి తినాలి అత్తినాలి అని అనుకుంటాం కదా, మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మరి అలా అనిపించిన వెంటనే తినకుండా ఓ కాసేపు ఆగడం మంచిదన్నమాట. కాసేపు అనడం కన్నా ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేసి అప్పటికీ తినాలనిపిస్తే అప్పుడే తినడం బెటర్. ఏంటి భవాని 2-3 రోజులు ఆగాల అంటారా? ఆగాలండి మరి. ఎందుకంటే హెల్తీ డైట్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంట్రోల్డ్ మైండ్. మైండ్ కంట్రోల్లో ఉంటే సగం హెల్తీ డైట్ని మనం ఆల్రెడీ కన్స్యూమ్ చేసేసినట్టే. అందుకే తెలుసా, నాకు లాస్ట్ 1 వీక్ నుంచి ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా తినట్లేదు, అండ్ తినాలి అనిపించే ఆ క్రేవింగ్ కూడా తగ్గిపోయింది. అలా నేను కొన్ని క్యాలరీస్ ఇంకా షుగర్స్ని నా బాడీలోకి రానివ్వలేదు. ఇంకో చిన్న టిప్ చెప్పనా, తిన్న వెంటనే నిద్రొస్తే కూడా 10 నుండి 15 నిమిషాలు వాక్ చేయడం లేదా వజ్రాసనంలో కూర్చోవడం బెటర్. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మరి మీరు ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకుని మీరు కూడా హెల్తీగా తిని ఫిట్గా ఉంటారని ఆశిస్తూ ఇది ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 షో టైం.

జయన్ అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం

ప్లాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు ఎంపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, కీలకమైన ప్రాంతాల్లో అండర్పాస్లు, ఉపరితల రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాలను ఎంచుకున్నామని చెప్పారు. మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, వచ్చే 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో దేశీయ అవసరాలు తీరుతాయన్నారు. సచివాలయంలో నిన్న పంటల మార్పిడిపై రూపొందించిన నివేదికను రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి మంత్రికి అందజేశారు. రాష్ట్రంలో భూముల ధరల సవరణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున రద్దీ ఉండే కార్యాలయాల్లో పనిగంటల వ్యవధిని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి అదనంగా మరో 2 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,563 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 11 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సీతక్క సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. ఈ నెల 22, 25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి పీఎం మిత్ర పథకాన్ని వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమ

0: కంపెనీలను కేంద్ర ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న సాయంత్రం సందర్శించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలు, ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం నుంచి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలిస్తున్నారు. రైలు మార్గం ద్వారా కూడా వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట పార్టీ ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించింది. ఈ రైలు మధ్యాహ్నం 12:10 వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అభిమానులను, కార్యకర్తలను తరలించి తిరిగి రాత్రి మల్కాజిగిరి నుంచి 10:15 బయలుదేరుతుంది. హైదరాబాద్లో ఈరోజు నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సిర్పూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆధ్వర్యంలో 2,000 మందిని తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయగా ప్రతి మండల కేంద్రాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి వడ్లగింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1: మన నియోజకవర్గంలో 99,000 టన్నుల వడ్లు వస్తే ఇప్పటి వరకు 20,000 టన్నులు వెళ్ళిపోయినాయి. షెడ్యూల్ అయితే మేము 20వ తారీఖు అని పెట్టుకున్నాం. 20 లోపల 100%కి 100% వడ్లు తీసుకుపోతాం.
0: ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతున్నందున అధిక వేడి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: ఈ వేసవి కాలంలో అధిక వేడి వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు షుగర్, బీపీ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లడం తగ్గించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి.
0: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న అంజన్న జయంతి ఉత్సవాలకు ఆలయ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 5 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ICDS ప్రాజెక్ట్ CDPO సౌందర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. అధికారులు, మిల్లర్ల సహకారంతో ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో టైం 1:20 దాటి 56 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz

ఎస్ షో టైం కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు, అవునా? ఎస్, మరి ఇవాళ సండే కాబట్టి షో టైం ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా ఉండబోతుందన్నమాట. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏమి ఉండదు, జస్ట్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు ఇవాళ షో టైంలో నేను అడగబోయే క్వశ్చన్స్కి. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేయడానికి రెడీగా ఉన్నారా? యా, సో నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనందరికీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, ఇలా అన్ని ఇమోషన్స్, సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అండ్ ఒక్కొక్కరు ఈ ఇమోషన్స్ని ఒక్కోలా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కో రకంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నాకు నచ్చిన పాటను పెట్టుకుని ఫుల్గా డ్యాన్స్ చేస్తానన్నమాట, లేదా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కాసేపు అలా మాట్లాడుతూ నా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మరి మీరు మీ హ్యాపీనెస్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? హ్యాపీగా ఉన్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుంది? నాతో పంచుకోవచ్చు ఆన్ మై వాట్సాప్ నంబర్ ఎస్టీడి కోడ్ 040 జత చేస్తూ 2324085252 నంబర్, మరొకసారి 0402324 0852.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్, షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, సో ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు, ఎలా ఫేస్ చేస్తారు అని అడిగాను. సో చాలామంది ఆన్సర్స్ పంపించారు. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మంచి సంగీతం ఉన్న పాటలను వింటూ ఉంటాను అని. వావ్, నైస్ ఆన్సర్ అండి. మల్లాపూర్ హైదరాబాద్ నుంచి పద్మజ నాగకుమార్ హాయ్ చెప్తున్నారు, కానీ ఆన్సర్ పంపించడం మర్చిపోయారు, ఇంకొకసారి చూడండి. అలాగే మ్యూజిక్తో చిల్ అవుతాను నేను అంటున్నారు ఖమ్మం నుంచి కృష్ణకుమారి. ఇంకా నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చెప్తున్నారు. ఎస్, చాలామంది మనం హ్యాపీ మూమెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం కదా. ఎస్, దస్తగిరి సంధ్య పొరొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నప్పుడు నేను షాపింగ్ ఎక్కువ చేస్తాను అని. వావ్, చాలా రిస్క్తో కూడిన సంతోషంని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారేమో. ఇంకా ఎస్, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను అండ్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడానికి ట్రై చేస్తానంటున్నారు.

వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఆడపు సంతోష్ కుమార్ కాల్ టాక్స్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని. నైస్, చూసుకోండి. మళ్ళీ ఇందాక ఈట్ ఫిట్లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇంకొకటి. వావ్, రవి గారు మెసేజ్ చేస్తున్నారు భీమ్కల్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంకి రావడం అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ వినడం అంటే ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ శ్రోతలు లేనిదే ఆకాశవాణి లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాగ్నాథ్ గుప్తా న్యూ ఎన్జిఓ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రేడియో వింటూ రేడియో కార్యక్రమాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ, అలాగే ఉత్తరాల ద్వారా కూడా నేను శ్రోతలు కోరిన పాటల్ని, ఆ ప్రోగ్రామ్ నేను ఎంజాయ్ చేశాను త్రూ లెటర్స్. సో ఆకాశవాణి పాటలతో నేను పంచుకుంటాను నా హ్యాపీనెస్, అవి వింటూ ఎంజాయ్ చేస్తానంటున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, పెండింగ్ వర్క్ని నేను కంప్లీట్ చేస్తాను. ఎస్, కరెక్ట్ అండి. పెండింగ్ వర్క్ అసలు అయిపోతే నెత్తి నుంచి ఒక బర్డెన్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది కదా, సో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. నైస్ అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు, నా పేరుపై పాట వస్తే మా ఇంట్లో మనవలకు అందరికీ చెప్పి చాలా సంతోషంతో ఉంటారు రోజంతా. అవునా, మీ పేరుతో పాట ఒక్కసారి మెసేజ్ చేయండి, కుదిరితే నేను ప్లే చేస్తాను, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేస్తున్నారు, సినిమాలు చూస్తానని, ఫ్యామిలీతో కలిసి పచ్చని చెట్ల కింద హ్యాపీగా రేడియో వింటూ కాలక్షేపం చేస్తాను అని మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి చెప్తున్నారు. వెరీ గుడ్. ఓ, వివిధ భారతి ప్రసారాలు వింటే హ్యాపీగా ఉన్నట్టే. ఎవరు వీరు? బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫన్ సాంగ్స్ వింటాను అని మెసేజ్ చేస్తున్నారు, బట్ పేరు రాయడం మర్చిపోయారు. ఎస్, మా కుటుంబ సభ్యులతో నేను సంతోషంగా ఉంటాను అని. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు లిసనర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్.

0: ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, మేబీ బాగా కనెక్ట్ అవుతారేమో. మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆ ఒక యాప్ ఏది, మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్ యాప్ ఏది నాకు మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేస్తూ 2324-08525. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మనసుకి తొలివరు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే భవాని. మరి షో టైంలో మీరు మీ ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏది అని అడిగితే వావ్ చాలామంది చాలా కామన్గా ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ అన్నీ పంపించారు. ఎస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇదే వచ్చింది. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్. నెక్స్ట్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఫేస్బుక్. తర్వాత నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు. ఇంకేంటి మిగిలింది, ఇన్స్టాగ్రామ్. తర్వాత పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి వాట్సాప్. ఇంకా కొత్తగా చెప్పారు, న్యూస్ ఆన్ ఎయిర్. ఎస్, మన ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని వింటారంట. తర్వాత కృష్ణకుమారి ఖమ్మం నుంచి వాట్సాప్, అలాగే యూట్యూబ్ మెసేజ్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి మూర్తి,

0: అలాగే మల్కాజ్గిరి నుంచి రవి, మాధవి, హర్షిత్, స్నిగ్ధ కూడా యూట్యూబ్ మెసేజ్ చేస్తున్నారు. ఆడపు సంతోష్ కుమార్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వింటున్నారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద కూడా అదే యాప్ యూజ్ చేస్తున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధా వాట్సాప్, అండ్ నేను ఎక్కువగా వినేది ఆకాశవాణి, సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అంటున్నారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఎస్ మళ్ళీ న్యూస్ ఆన్ ఎయిర్కే వచ్చాయి ఓట్స్ ఫ్రామ్ రామమోహన్, రత్న, గార్గయ్య, భవానీ, మచ్చబొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అగైన్. తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ వింటాము సో ఇదే యాప్ అని ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్న శ్రోతలు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, అలాగే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా అదే న్యూస్ ఆన్ ఎయిర్కే ఓటేశారు. అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి వాట్సాప్ అండ్ కొత్త యాప్ జీమెయిల్ యూజ్ చేస్తారంట. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ యూట్యూబ్. సాహితీ సిరమోజు వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్కి. హైదరాబాద్ నుంచి గణేష్, వేదవతి, అలాగే షేకులు, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచో చెప్పలేదు, వీళ్ళు కూడా వాట్సాప్, యూట్యూబ్ వింటారంట. అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు కూడా సేమ్ అదే ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, సుజాత రైట్ అదే ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుంచి, రవి భీమ్గల్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, దుర్గాదేవి నాగర్ కర్నూలు నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, వీళ్ళందరూ కూడా యూట్యూబ్, వాట్సాప్ అనే మెసేజ్ చేశారు. ఇంకో ఫేస్బుక్ యూజర్ వచ్చారు, చిక్క చక్రపాణి చందన, జిబ్లక్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ రేడియో వినడానికి రేడియో యాప్, మెసేజ్లు పంపించడానికి వాట్సాప్, ఈ రెండు దాదాపు 12 గంటలు వాడతానని పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కాస్త మీ హెల్త్ కూడా జాగ్రత్త అండి బాబు. చిలుక నారాయణ అనసూయ యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, అలాగే అమోగ్ కవాడిగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆడిపు సంతోష్ ఆదిలాబాద్ నుంచి కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెసేజ్ చేస్తున్నారు. సో మీకోసం
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అదన్నమాట మ్యాటర్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. సో నెక్స్ట్ ఈ సాంగ్ వినండి, అంతలో నేను ఇంకొక క్వశ్చన్తో రెడీ అయిపోతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మనందరికీ ఒక సాంగ్ బాగా ప్లే అవుతూ ఉంటుంది కదా బ్రెయిన్లో, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ ఒక్క సాంగ్ వింటే చాలు మనం సెట్ అయిపోతాం. అట్లీస్ట్ ఆ పాట వింటే ఈ బాధ, టెన్షన్, భయం ఇవన్నీ మర్చిపోయి కొంతసేపు అయినా ప్రశాంతంగా ఉంటాం. మరి మీకు ఈ మధ్యకాలంలో అలా కనెక్ట్ అయిన పాట ఏదైనా ఉందా? ఉంటే అదేంటి నాతో పంచుకోవచ్చు. అయితే మీరు షేర్ చేసిన పాటల నుండి ఒక పాట అయితే నేను డెఫినెట్గా ప్లే చేస్తాను. మరి చూద్దాం ఎవరు ఆ లక్కీ లిజనరో. మీరు మాత్రం ఈ పాట వింటూ మీరు బాగా కనెక్ట్ అయిన ఆ పాట డీటెయిల్స్ని నాకు పంపించేయండి నా వాట్సాప్ నంబర్ 0402324082కి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మరి ఈ మధ్య కాలంలో మీరు బాగా కనెక్ట్ అయిన పాట ఏంటి అని అడిగాను. మరి చాలామంది మెసేజెస్ చేశారు. మరి నేను అందరూ కోరిన పాటలు వేయలేను కాబట్టి టక్క టక్క పేర్లు చదివేస్తాను. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా మల్కాజ్గిరి నుంచి రవి, మాధవి, హర్షిత్, స్నిగ్ధ, అలాగే గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మెసేజ్ చేస్తున్నారు, కాకతీయ నుంచి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కాకతీయ పాష, అలాగే చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, అలాగే జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలక నారాయణ అనసూయ, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, అండ్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే రామ్మోహన్ రత్న మచ్చబొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి

వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ఇంకా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి, నరేంద్ర కుమార్ దుండు న్యూఢిల్లీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా పాటలు కోరారు. ఎస్, ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య లక్ష్మీ సాయి కూడా మెసేజ్ చేస్తున్నారు. అందరూ డిఫరెంట్ సాంగ్స్ పంపించారు నాకు, కానీ ఒక లక్కీ విన్నర్ ఎవరు మరి మీకే తెలుస్తుంది ఈ పాట వింటే. మరి ఈ పాటని కోరిన వాళ్ళు మచ్చబొలారం నుంచి రామ్మోహన్ రత్న గార్గియ. మీ అందరి కోసం ఈ పాట.

ఎస్, మరి ఈ పాటతో ఇవాళ మనం మన షో టైంని ఇలా ముగించుకోబోతున్నాం అన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తిశీలి

మాట్లాడుకోబోతున్నామంటే ఒక కథక్ డాన్సర్ గురించి. చిన్నప్పటి నుంచి ఆవిడకి కథక్ మీద అపారమైన అభిమానం. 4 సంవత్సరాల వయసు నుంచే నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలకనంద నది పేరుతో ఆ నది ప్రవాహంలా డాన్స్ చేసే ఒక కథక్ డాన్సర్ అలకనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

డాన్స్ అంటే కేవలం స్టెప్స్ కాదు, లయ, భావం, భంగిమ అన్ని సమపాళ్ళల్లో ఉన్నప్పుడే ఆ నృత్యం అందంగా ఉంటుంది. కథక్ అంటే స్టోరీ టెల్లింగ్, మరి ఎన్నో కథలను అందంగా ప్రదర్శించి ఎంతోమంది మనసులు గెలుచుకున్నారు ఈ కథక్ డాన్సర్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా పోరాడి తన సత్తా చాటారు, డాన్స్ మాత్రం వదలలేదు. అలకనంద నోయిడాకి చెందినవారు. 4 సంవత్సరాల వయసు నుంచే కథక్పై ఆసక్తితో పండిట్ బిర్జు మహారాజ్, శ్రీమతి రేవా విద్యార్థి, ఇంకా భారతీ గుప్తా గారి దగ్గర నాట్యం నేర్చుకున్నారు. 14 సంవత్సరాలకి పైగా కథక్ కేంద్రంలో కథక్ నేర్చుకున్నారు ఆవిడ. 3 దశాబ్దాల నుంచి ఈ కళకి తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. అండ్ ఓ తల్లిగా ఓ గురువుగా తన సేవలను అందిస్తూ స్వచ్ఛ భారత్ అభియాన్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచారు. కాటుకదిద్దిన కళ్ళు, చక్కటి ఆహార్యం, హావభావాలు, హస్తభంగిమలు, లయబద్ధమైన అడుగులు, అచ్చం ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఆవిడ నాట్యం చేస్తుంటే. ఆవిడ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు కూడా ఆవిడ పోషించే పాత్రల్లో జీవిస్తారు, పాత్రల్లో అంత లీనమై డాన్స్ చేస్తారు అలకనంద. కథక్ అంటే చాలా ఇష్టపడి చాలా ప్రదర్శనలు చేస్తున్న సమయంలో అలకనంద జీవితంలో ఒక షాక్ వచ్చింది. చిన్న విషయం కాదు, మళ్ళీ డాన్స్ చేయగలనా లేదా అన్న ప్రశ్న వచ్చింది. మరి ఆ పరిస్థితిని ఎదుర్కొని బయటకు వచ్చారు ఆవిడ. ఆ విశేషాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కథక్ డాన్సర్ అలకనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి ఆవిడ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక షాక్ వచ్చింది ఆవిడ నాట్య ప్రయాణానికి అని. అదేంటంటే క్యాన్సర్, ఎస్, ఓవేరియన్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆవిడ ప్రదర్శన ఉన్న ఒక్క రోజు ముందు. 50 సంవత్సరాల వయసులో హెల్త్ చెకప్కి వెళ్తే లెఫ్ట్ ఓవరీలో లంప్ ఉంది అండ్ అది డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి అని అన్నారు ఆవిడ డాక్టర్. అలకనంద భయపడలేదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికీ చెప్పలేదు కూడా. మర్నాడు ప్రదర్శన ఇచ్చేశారు, ఎప్పటిలాగానే చాలా ఎంజాయ్ చేస్తూ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అండ్ అందరి ప్రశంసలు కూడా పొందారు. ఇక అప్పుడే మొదలైంది ఈ సర్జరీ కోసం డాక్టర్ని వెతికే ప్రయాణం. అలకనంద చాలా క్లియర్గా ఉన్నారు తన ఎనర్జీని వైబ్ని మ్యాచ్ చేసే డాక్టర్తోనే సర్జరీ చేయించుకోవాలి అని. అలా 12 గంటల సర్జరీ మొత్తానికి పూర్తయింది. అంతా బాగానే ఉందనుకుంటే డాక్టర్కి ఏదో అనుమానం వచ్చి ఆ లంప్ని బయోప్సీకి పంపించమని చెప్పగా అది క్యాన్సరస్ అని తెలిసింది. మరి తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆవిడకి, అండ్ తర్వాత ఏం జరిగిందో చెప్తానన్నాను కదా. సో ఈ విషయం చెప్పగానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరి క్యాన్సర్ అంటే అది చిన్న వ్యాధి కాదు కదా, కీమోథెరపీ చేస్తారు, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ఓపిక కావాల్సి ఉంటుంది ఆ కీమోని తట్టుకోవడానికి. అండ్ అన్నింటికన్నా మించి మానసిక ధైర్యానికి ఒక పెద్ద పరీక్ష అది. ఎంత ఆప్టిమిస్టిక్గా ఉంటే అంత త్వరగా క్యాన్సర్ నుండి బయటికి వస్తారు. క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని అలకనంద బర్త్డే రోజు తెలిసిన తర్వాత ఇంకో సర్జరీ చేయాలి అని ఆవిడ డాక్టర్ చెప్పగా అలకనంద ఏమన్నారో తెలుసా, నేను డ్యాన్స్ చేసి 2 నెలలు అవుతోంది, ఒక పర్ఫార్మెన్స్ ఉంది, అది చేసి వచ్చాక సర్జరీ చేయించుకుంటా, నాకు ఒక్క 21 డేస్ టైం ఇవ్వండి అని. ఏముంది, డాక్టర్కి చాలా కోపం వచ్చింది, వ్యాధి సీరియస్నెస్ అర్థం కావట్లేదని ఆవిడతో చెప్పారు. కానీ అలకనంద ఏమాత్రం తగ్గలేదు, సర్జరీని కూడా పక్కకి పెట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ వైపు అడుగులు వేశారు. మరి ఆ పర్ఫార్మెన్స్ విశేషాలు ఏంటంటే చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కథక్ డాన్సర్ అల్కనంద దాస్ గుప్తా గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక ఆవిడకి జర్నీ అంత ఈజీగా ఏం లేదు. మనకు తెలుసు కదా, కీమోథెరపీకి హెయిర్ ఫాల్ అవుతుంది. మరి ఆ హెయిర్ ఫాల్ని రోజు రోజుకి చూడలేక ఒకరోజు ఒక స్టెప్ తీసుకున్నారు ఆవిడ. సో హరిద్వార్లో ఉండగా ఆవిడ జుట్టు మొత్తం తీసివేసుకున్నారనమాట. సో నేను ఎలా కనిపించినా పాజిటివ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా అని నమ్ముతారు ఆవిడ. అందరి ముందు ఉత్సాహంగా ఉన్నా ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడో ఆ బాధ మళ్ళీ ఆవిడని తినేస్తుంది. దేవుడా, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టాలు అని బోరున ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయంటారు ఆవిడ. కానీ ఏ కార్యకలాపాలకి కూడా ఆవిడ దూరం అవ్వలేదు. ఆవిడకి ఇష్టమైన వంటలు వండుతూ ఉండేవారు, మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని బాగా చూసుకుంటూ కాసేపు వాటితో సమయం గడుపుతూ ఉండేవారు. మరి అప్పుడే ఆవిడకి లైఫ్ అంటే క్యాన్సర్ని దాటి ఇంకేదో ఉంది, ఇక్కడే ఆగిపోకూడదు అని అనిపించింది. అలా అనిపించినప్పుడే ఇంతకుముందు చెప్పిన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ పర్ఫార్మెన్స్లో చాప్ తిలక్ అని ఒక కవాలి మీద డాన్స్ చేస్తూ ఆవిడ వేసుకున్న ఆ టర్బన్ ఏదైతే ఉంటుందో అది తీసేశారు. అక్కడ ఉన్న ప్రేక్షకులంతా షాక్ అయ్యారు, కానీ వెంటనే చప్పట్లు కొట్టి ఆవిడని ఎంకరేజ్ చేశారు. అందుకే ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆవిడ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఆవిడ చెప్తారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: క్యాన్సర్తో ఫైట్ చేస్తూ 3 నెలల పాటు కొనసాగిన కీమోథెరపీల మధ్యలో 12 పర్ఫార్మెన్స్లు ఇచ్చిన అల్కనందా దాస్ గుప్తా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి కీమోథెరపీలు అన్నీ అయిపోయాక ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. అందులో నెమలీకను ఆవిడ నునుతలపైన పెయింట్ చేసుకుని పర్ఫామ్ చేయగా అందరి ప్రశంసలు అందుకున్నారు. చాలా బోల్డ్ స్టెప్ తీసుకుని ఆవిడ తన స్ట్రెంగ్త్ని కరేజ్ని అందరికీ చూపించారు. వ్యాధి బారిన పడే జీవితం అంటే ఏంటో మర్చిపోయి అసలు బ్రతకడమే మర్చిపోతారు. కాబట్టి జీవితంలో ఏ ఆటంకం వచ్చినా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పోరాడాలని అంటారు అల్కనందా దాస్ గుప్తా. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి అండ్ ఆవిడిచ్చే స్ఫూర్తికి. అంత సాహసం చేసినప్పటికీ తాను ఎర్లీ స్టేజెస్లో టెస్టులు చేయించుకోవడం వల్ల వ్యాధి నుండి బయటపడింది, వ్యాధి అనేది బయటపడింది కాబట్టి దాని బారి నుంచి కూడా బయటపడ్డాను, సో సరైన ట్రీట్మెంట్ని నేను అందుకున్నాను కాబట్టి రెగ్యులర్గా హెల్త్ చెకప్కి వెళ్ళడం మంచిది అని చెప్తున్నారు ఆవిడ. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ నాట్య మయూరి ఇంకా ఎంతోమందికి నాట్యంలో శిక్షణ ఇవ్వాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉంటండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో సమయం 3 గంటలు కావస్తుంది అంటే మరి మీ ఆర్జే భవానీ బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఎండలు చూసి కాస్త బయటికి వెళ్ళండి, హైడ్రేటెడ్గా ఉండండి, గొడుగుని క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ లిజనర్స్, నేను మీ ఆర్జే భవానీ సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి రీలే వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆకాశవాణి పండగొచ్చింది నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: నేంద్ర, అలా వంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త.
1: రే, అదే గనుక విరిగిపోయిందనుకో, నీకు నాకు నెల రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసాం సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాల, రా, నీ చేపలు నీ తక్కట్లో పెట్టు. అబ్బా, ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది. ప్రతీది చెప్పాలరా నీకు.
2: అదేంది నాయన, మన చేపలను ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు, నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామకి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే. అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నా కొరిగేది ఏముందిరా బూడిదే.
2: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన?
2: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
2: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
2: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచే నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏందబ్బయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
3: నాయన, మన వాళ్ళందరూ అరగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈ రోజు వద్దంటే అట్ట వదిలే.
2: ఏంది నాయన వదిలేదే? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది ఇళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి. తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
2: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాట నీ అబ్బాయికి.
2: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
0: అట్టానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
2: జోగినాథం, పాత పార్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
2: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
0: ఆసామిని అడగాల్సిందే.
2: అదేం స్వామి, చేపలు వేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వయసు సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం చెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆసామిని అడగాలంటావు ఏంది?
0: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కావాడిని, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
2: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివివ్వాలి కదా, అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
0: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే, ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
2: ఇదేమన్నానాయనా, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
3: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ వయస్సు ఆల్దు.
2: నాకన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఇప్పుడు నువ్వెందుకలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
3: నా బాధ నీ కట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
2: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
3: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
2: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికే భయం ఎందుకు అంటాను.
3: ఒరే, ఇదంతా కాదు కానీ ఉండి ఇంటికి పోదారా?
2: ఇంటికి పోవడానికి తొందర ఉంది కానీ దీని సంగతి అని తెలుసు నాయన.
3: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
2: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
3: నువ్వు రారా.
2: సరేపా.
4: ఏమయ్యా జోగినాథం?
0: హాయ్, చెప్పండి అయ్యా.
4: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
0: సిద్ధం. అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
4: ఏంది మళ్ళా చెప్పు.
0: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టే పోతున్నానయ్యా అంటున్నానండి.
4: సరే, చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
0: హాయ్, ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
4: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడము

ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏంద్రా నీ అజాగ్రత్త పాడుగాను, ఆ చేపలు

0: ఏది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
1: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి. నేను మిమ్మల్ని ముంచడానికి? మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి. మిమ్మల్ని నేను ముంచడానికి? కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
0: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
0: ఆ షాపులోని ఎప్పుడు మన షాపు చేతుల్లో పెట్టుకోవాలా? నా ముందర 3 తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంకా మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండోయ్, ఏమోననుకున్నా. చదువు సంచలి లేని ముఖాలకి డబ్బు సేది దొరికితే ఇంకా మన ఆటలు సాగవని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని తొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలు 7 సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారం గుట్టంతా నీ చేతుల్లో, ఇదో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు, చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పింది నేను ఒడితేనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాన్ని దాసులేదు, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన చేపలో ఎవరు మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
0: ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలం గడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేముంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి చేపల్ని కాటా పెడుతుంటే నా చేపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: ఆయే అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధండి.
0: వాళ్ళని అట్ట నోరెత్తనయ్యకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధమండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయన?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: 6 నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈయకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ చేపలను కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, చేపలేసిపోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామిని అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని

0: తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు శాపలయ్యాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఊడికి చెయ్యాలా? చెప్పమ్మా.
1: సూనాయనా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
0: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా?
1: నాయన రాజేశ, ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
0: ఏం సంబంధం అమ్మా? పనికి మన సంబంధం ఇదేమన్నా

0: ఇన్ని తరాల నుంచి మనం శాపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికారులకు మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
1: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి శాపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
0: అంత రాక్షసుడా వాడు?
1: రాక్షసుడు అనేది వాడి విషయంలో చాలా చిన్నమాట.
0: అది సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే శాపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన శాపల్నే వాడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోని వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
1: అదంత తేలికదులే నాయన.
0: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న సాత్రం గుర్తుకొస్తుంది నాకు.
1: ఏందా సాత్రం నాయన?
0: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పశల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాముమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గౌరకుమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మా నాకు ఇప్పుడు.
1: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిట్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యువకు తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
0: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏందో వివరంగా చెప్పమ్మా.
1: చెప్తానాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాత్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద ఏట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోణిల మీద ఏట చేస్తా కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత తర్వాత వీళ్ళయ్య ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆచారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
0: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
1: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి ఇవాళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
0: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
1: అవునాయన, ఈరాసం ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడ నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఏం తరం వచ్చింది? ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
0: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలిట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
1: వలలు తెప్పలు కొనిచ్చే కాడ నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
0: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
1: నాయన రాజేశా, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
0: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
1: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
0: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
1: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సోటుందా నాయన?
0: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
1: అది లోకాశారున్నాయన, దానికి దీనికి పోలికేటిది.
0: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది, ఇది లోకాశారేనమ్మా.
1: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసామి జోలికి పోవద్దు నాయన.
0: ఎందుకమ్మా నాకిట్టా పిరుగుమంది నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాలని నేను అనుకుంటా ఉంటే.
1: ఎందుకురా ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
0: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తూ

0: చూసుకున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
1: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు? మన పని మనం చేసుకుంటే చాలు కదా.
0: అట్టాగాని మన పెద్దోళ్ల కారు నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
1: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
0: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
1: ఎట్టా భరించేది నాయన? వాళ్ళ బలుసునోళ్ళైపోయే మనమా వాళ్ల ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసేవాళ్ళ కా దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: పడిపోతారా రే, నుంచోరా నుంచో.
1: బాగానే నడుతున్నామా.
0: ఒరే ఒరే నోగరాజు
1: వస్తున్నామా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళుమా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థమైపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గారిని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత చూడలే కానీ నేను ఎంత దాయిదయ్యేమవుతామంటా?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా?
0: లక్ష్మే, ఆ వెంకట్రాజుగిరి ఏడు నుంచి వచ్చాడంట?
2: ఎక్కడ నుంచి వచ్చాడు? నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకెక్కడి నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను. మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మ,
0: ఏందరే నోక?
1: ఏమన్నా? నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజమే కన్నా, ఓడు నా కొడుకు కన్నా. ఏయ్, ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమని అక్కనే.
1: చాల గమనమ్మా, నువ్వాడా నీ కబసుడే ఆడ. ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలే ఆడికన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరాను ఒక, నువ్వు ఆగు. ఏంద్రే నాయనా, నన్ను మూనగ సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదు మా, నేను నిజమే చెబుతున్నా.
0: రేయ్ రేయ్, నాకు తెలుసులేనా రేయ్.
1: ఏమా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరిప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
0: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోక రాయాలా? నాక నీతులు చెప్పేటంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రేయ్ రేయ్, నువ్వెంత నీ బతుకెంత అడుక్కుంటే రాయాలా?
1: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నాను, వసే అన్నాను, నన్నంత మాటలనేసినావు?
0: ఎంత మాట అన్నారా?
1: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం చేత కదా నీకు.

0: ఎందుకో గాని ఇవాళ మా బాగా రెచ్చిపోతున్నావే.
1: రేయ్ రెచ్చిపోక, ఏం బిగుతున్నారు నువ్వు?
0: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
1: ఏంద్రే, నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది రాళ్ళు కొట్టు చూస్తా, రాళ్ళు కొట్టు.
0: లేకపోతే ఏదో నువ్వు అమ్మా ఒత్తు పుణ్యానికి అంత అంత మాటలు అంటావా?
1: అంటే ఏం చేస్తావురా గోంగూర?
0: ఇదిగో గోపాలమ్మా, పెద్దోడు అని చూస్తున్నా.
1: రేనయ్యలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
0: ఆశ నోరు మూసుకో, ఇట్టంటోళని చాలా మందిని చూశాలే.
1: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మందిని చూసావా?
0: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
1: రేయ్ రేయ్ నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడొంకర్లు తిరిగిపోతుంది, ఏమనుకున్నావు?
0: అబ్బో ఏమి తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరిశ్చంద్రుడు పక్కింటోడు.
2: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
3: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
2: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
1: అది కాదు నాయన, నీ నూకడు చూసినావా నన్ను ఎంత మాట అన్నాడు.
2: అందుకని నీకేళ్ళని రోషం వచ్చేసినదా? అంతే కదా?
1: మరంతే కదా. ఇదిగో వాడంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలు అంటా.
2: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
0: అట్టన్నా ఒలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
2: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
1: నోగరాజు,
0: ఏందమ్మా?
1: మా వాడన్నాడు కాబట్టి బాడికి పోయినా పో.
0: అబ్బో లేకపోతే ఏం చేసేవాడు? ఏంది
3: ఆపరా నోగరాజు, పొద్దుతమానం ఏంది సంత?
0: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రే నూక, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరు మొయ్యవయ్యా, ఏంది గోల?
1: చూడ లక్ష్మి, ఈ నూక నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు, ఏంది ఒళ్ళు మలుపు? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదలను. ఒరే నూక, ఇవాళ్ళని సంగతి తేలిపోవాలంటే
3: చాలే, కానీ నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజులు రాలేదండి నీకు.
3: ఓ మొగుడు, ఒకసారి సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మొగుడు.
2: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే, ఏంది పైసా ఇలుగు చేయని పనికిరాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
2: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలియటమేందుకో?
2: ఖచ్చితంగా కదిలియాల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయము?
1: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
3: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడలుడు, ఆ ఏరోస్వామి కాడ డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
2: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామిని ఎదిరిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
0: లేకపోతే ఏం చేద్దాం వలడు?
2: ఖాతాలు మార్చేద్దామని చెప్దాం, బెదిరిద్దాం.
1: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాసామిని ఎదిరించి బతుకుదామనే

0: ఈడి మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
1: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరసామైంది. వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే సేపలేయటానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
2: ఎంత ఇచ్చింటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇచ్చింటారు.
0: అప్పట్లో చాలా ఎక్కువ.
1: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలము చేపలు పడవు నాయన.
1: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జన్మ బయటికి పోయేదే.
1: ఏ ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మన వాళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
0: అట్ట చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసాకాన్నే తీసుకునే పదవ పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిందానికి కాందానికి ఆ సామే సాయం చేస్తా ఉంటాడు కాబట్టి ఈ అన్నయ్యాన్ని ఇంతటితో వదిలే.
1: అదేం కుదరదమ్మా, ఆ ఈరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్ కేర్చాల్సిందే.
2: ఇదేందమ్మా ఇంత చెప్పినా, ఏంది ఎట్టా తయారైనాడో?
0: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగనా సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా ఎనడే?
2: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర, నీ
0: వెళ్తున్నామాడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
2: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
0: తప్పుదండరా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇంట డాలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా, అరే అరే ఈ సంగతి నువ్వే ఆలస్యాలరా.
2: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
0: నాకు నమ్మకం లేదురా నోగరాజు, రే ఈడు మన మాట వింటాడా అని.
2: ఎంతమంది బలవంతం చెత్తి ఎనికి రాకుండా అడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
0: ఇదిగో ఏంది లక్ష్మి అట్ట చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు నన్ను పెట్టు.
3: అట్నే పదా
0: పోదా మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెత్తం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకుని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా, వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత కండకావరమా. చూస్తాను, అది చూస్తాను, ఈ ఈరాస్వామి కన్నారి చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడు బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతాను, నన్ను అడగండి.
4: ఆ ఎదవలో నేను ఇచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు, రాని ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాని రాని, వాడు సంగతి తెలుస్తాను.
0: దండలు స్వామి.
4: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
0: అది ఇప్పుడే వారం అయ్యింది బాబు, 3-4 తరాల ముందర జరిగిన యదార్థం కదా బాబు.
4: నిజమే కదా?
2: దాంట్లో అబద్ధం ఏముంది బాబు?
4: మరప్పటి నుంచి

0: వస్తున్న ఆశారాన్ని కాదని, ఇయాలొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి కోస మాదిరిగా తీసి పారేస్తాడా?
1: అయ్యా హీరాసాల గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేడు సామే.
0: ఏంది వాడు, వాడు పశువుడా? వాళ్ళే అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? కోడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? కోడు పశువుడు కాదురా, కోడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
2: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
0: అట్టనే నేనన్నానా?
2: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచనలోడైనా సాలు.
0: ఆహా, ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
2: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
0: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటుంది, అందరికీ తెలిసిందేది.
2: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
0: కాకపోతే ఎంత అంట?
2: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
0: ఆహా, అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
2: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
0: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే, ఆ తెప్పల మీద చేపల నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ ఓళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నోకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
1: నిజమే స్వామి, తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
0: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
3: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
1: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
0: ఈయనడు ఆడెందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలియగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజార్కి ఇచ్చాలా? అదే వాడి ఆలోచన అంతా.
2: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా, మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళ అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాక సాయం చేసి మా మీద తాటేక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేము భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
0: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అడగరుగా.
2: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా, అసలెక్కడుందో శివరెక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
0: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
2: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
0: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తూ ఉంటే ఆ పని రెచ్చిపోతున్నావే. ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
2: ఏ ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రాని, మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాల
2: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు, మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
0: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
2: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
0: అదే ఎందుకంటాను?
2: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
0: డబ్బులో అంటాను.
2: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువ వాడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాలా,

0: కట్టుకునే గొడ్డల్ని ఇంకొకరు నేయాలా? అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల? మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా? ఇట్టా చెప్పుకుండిపోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలా?
1: అరే పిల్లనాలా,
0: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో, నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. మనాలంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
1: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
0: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
1: ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాలా?
0: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
1: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసేయి.
0: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్లా రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావే ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుడే మాట్లాడుతున్నావా?
0: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది, అవి డబ్బులు రా, చెల్లెపెంకులు కావు.
0: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఎందుకు మాట్లాడేది? అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్ నుంచి ఈ రోజు దాకా ఈళ్ళ కింద పనిచేస్తా ఉండేది.
0: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దోళ్ల కాలం నుంచి ఇట్టా మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
0: వాళ్ళకి తప్పక కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ల వ్యాపారాలు వదులుకొని లచ్చ లచ్చ నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు వసూలు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని ఇట్టా బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
0: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేట్ అంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
0: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
0: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు, కానీ ఈ శని మాత్రం తలాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకొచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
0: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాల.
3: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఆనిచ్చేస్తావురా?
0: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేశ, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
0: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈయన గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అంతే కదా?
2: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గానీ ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
0: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని విచారించినారా?

0: ఈసారితే మాత్రం దొరికేస్తారా?
1: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాస్వామి బాకీ కట్టమని అడగమను, రెండు రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
2: అది చూస్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొస్తాడో నేను చూస్తానరా.
1: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
2: ఏయ్, ఎంత పొకర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
1: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపోతుంది, అది తెలుసుకో.
3: ముదిరిపోయినాడు. ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ శాపలోని భయపెట్టాను. ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఎన్నాళ్ళుగా ఈ శాపలోల మీద అరాచకాన్ని సాగించాను. ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లే. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. జోగినాథం.
4: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
2: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
4: చెప్తాం. అలాగేనండి. ఎన్నాక గోపాలం అయ్య గారు మాటలు
5: అయ్యా,
4: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
5: సరే అయ్యా.
1: ఇంకొక రోజు ఎందుకు? ఇలా తెలిసేమనండి.
4: ఇదిగో రాజేశ, పొట్టేలు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
6: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే ఏదో కిరికిరి ఉందరో.
1: నీ చెప్పే కదా మావా, అవతల రేవుల ఆసామి మాటెత్తేరేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది నేను కనిపెట్టా.
7: సరేలే, పోదాం రాండ్రా. ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పదలే.
1: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
7: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
1: మన పంతం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
8: ఏందయ్యా, ఏం జరిగింది? అదే
1: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఇన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కిందే సీమ అయిపోయినాడమ్మా.
8: ఏందిరయ్యా, ఏం జరిగిందో ఎవరంగా చెప్పునైనా.
1: అదేనమ్మా, ఆ ఈరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిసి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
8: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామి ఏమన్నాడు?
1: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిసి నేల మీదకి వచ్చేసినాడు.
8: అసలేమైంది నాయన?
1: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలవేలనికి వచ్చినాడు.
7: అంటే ఏమైందిరా నాయన?
1: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
8: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
7: వాడు నీకేనా కొడుకు, నా కాడా? మరి నేను మాత్రం సంతోషించొద్దా?
8: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
7: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాల లెక్కన కూర్చొని నిన్న తరగని డబ్బున్నోళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
8: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నలుసు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
7: అందుకే కదా మనం కుళ్ళి కుళ్ళి సత్తా ఉండేది.
8: నాయనా, ఇది నిజమేనంటావా?

0: ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
1: ఇంకా నమ్మకం కలగట్లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకు విముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
2: ఏమి రేణుక?
1: ఓ లచ్చమ్మక్క.
0: ఏందయ్యా?
1: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణజన్ముడు అబ్బా.
2: అవును అవును నూకరాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
0: తమ్ముడా నూకరాజా, మీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
1: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఈరాస్వామి రాజకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా సీకట్లో మగ్గిపోతా కొనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
2: నిజమేనా నూకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కూర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసావినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసావి చేసేది తప్పని అనిపించలేదు ఇందిరా మనకి?
1: ఎట్ట అనిపిస్తుంది మావా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం. అందుకే ఆ ఆసాము చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాల నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయట పెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ సీకటి నుంచి బయటపడేసినాడు.
3: ఈ యాట నుంచి ఇంకట్టా జరగదు నాయన. మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఇల్లేదు.
2: ఈ లెక్కన మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
1: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
0: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
2: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హానిముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
0: ఆగాడ, ఓ ఎగేసుకుంటావేటి?
2: ఏండే నీదే,
0: నువ్వు కన్నావా?
2: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
0: అట్టాను, ఇది బాగుంది.
2: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
1: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
2: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు చెప్పరా గాడిద.
1: అబ్బా, నీతో పెద్ద గొడవే మావా. ప్రతి దాంట్లోనూ
2: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యమంటుంది రోయ్. అది సరే కానీ నూకరాజు.
1: చెప్పు మావా.
2: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనం అంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద సాత్ర చెయ్యాలి. విన్నావా?
1: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
3: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకు ఇష్టం ఉండదు.
2: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు కానీ మమ్మల్ని తాగద్దని మాత్రం సమ్మతురావు. బతుకులిట్టానే తెల్లారిపోతాడు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు?
1: పద మామా,
2: పద.
1: అల్లుడు వెళ్ళొత్తాం.
0: నువ్వు రా నాయన, అన్నం వడ్డిస్తా.
3: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
2: आप सुन रहे हैं विविध भारती.

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:01 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అమ్మా రాజీనామా. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరిపెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి

ఇప్పుడు వినండి 20వ శతాబ్దం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు జేవి రాఘవులు.

ఇప్పుడు వినండి అమృత ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఈ చిత్రం కోసం చక్రి పాడిన పెద్దల మూర్తి గీతం, సంగీతం చక్రి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రవంతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

సీతారామ కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, ఆచార్యాత్రయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి ధర్మచక్రం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం శ్రీలేఖ.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు FM 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మెకానికలుడు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్ మరియు కోటి.

ఇప్పుడు వినండి అంకుశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన మలెమాల గీతం, సంగీతం సమకూర్చిన వారు సత్యం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. దేవత ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంల వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: the oath of office in secrecy in a swearing-in ceremony held at Nehru Indoor Stadium. Nine ministers also took oath along with Mr. Vijay. Congress leader Rahul Gandhi and several personalities from the Tamil film industry were present on the occasion. Prime Minister Narendra Modi has congratulated C. Joseph Vijay on taking oath as the Chief Minister of Tamil Nadu. In a social media post, Mr. Modi said the central government will keep working with the Tamil Nadu government to improve the lives of people. He expressed his best wishes for Mr. Vijay's tenure ahead. Union Home Minister Amit Shah today reviewed the country's preparedness to deal with possible floods and heat wave conditions. Chairing a high-level meeting in New Delhi, Mr. Shah assessed the readiness of central government agencies, reviewed early warning systems, resources deployment and inter-agency coordination to ensure zero loss of life and minimum loss of property. The minister also reviewed the progress of long-term flood mitigation measures being taken across the country, including protection of critical infrastructure projects, river management initiatives, and scientific advancements in forecasting. Vice Admiral Sanjay Vatsyayan has been appointed as the next Flag Officer Commanding-in-Chief of the Western Naval Command headquartered in Mumbai. He will take charge of one of the Indian Navy's most strategically important commands responsible for safeguarding India's Western Maritime Front and key sea lanes in the Arabian Sea. And in IPL cricket, Lucknow Super Giants have set a target of 204 runs for Chennai Super Kings at M.H. Chidambaram Stadium in Chennai. In reply, Chennai Super Kings were 60 for 1 in 4.4 over when reports last came in. Earlier put into bat, Lucknow posted 203 runs for the loss of 8 wickets in their allotted 20 overs. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పిఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్దికి సహకరించాలంటూ 8 కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని HICC నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడ్రన్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల కనెక్టివిటీని పెంచుతూ దేశాభివృద్దికి గణనీయమైన కృషి చేసిందని అన్నారు. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
5: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
4: వరంగల్ పిఎం మిత్ర పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్ధికి పిఎం మిత్ర వరంగల్ పార్కు దోహదపడుతుందని

0: ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ గ్యాస్ సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్లు ఉపాధి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. పదేళ్లలో గుజరాత్కు ఎంత కేటాయింపులు చేశామో తెలంగాణకు అదేవిధంగా కేటాయింపులు చేసేందుకు సిద్దమే అని, కానీ ఇప్పుడు ఇచ్చేవాటికన్నా సగం నిధులు కూడా రావని, దానికి ముఖ్యమంత్రి సిద్దమేనా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు.
1: వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉన్నే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగి. ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తోర్ పర్ జో హమారీ బహనే బేటియా హై

0: తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. 10 ఏళ్లలో గుజరాత్కు ఎంత కేటాయింపులు చేశామో తెలంగాణకు అదేవిధంగా కేటాయింపులు చేసేందుకు సిద్దమే అని, కానీ ఇప్పుడు ఇచ్చేవాటికన్నా సగం నిధులు కూడా రావని, దానికి ముఖ్యమంత్రి సిద్దమేనా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు.
1: వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తోర్ పర్ జో హమారీ బహనే బేటియా హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే.
0: జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు, హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్కు, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైనుకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 కోసం $3 ట్రిలియన్ భాగస్వామ్యం కోసం కృషి చేస్తామన్నారు. దేశ జీడిపిలో 10% తెలంగాణ వాటా ఉండేలా చూస్తామన్నారు.
2: ఇస్ దేశ కా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ నే యే కహా 2047 తక్ భారత్ కో 30 ట్రిలియన్ ఎకానమీ బనానే కే లియే వో ఘోషిత్ కియా హువా హై. ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. $3 ట్రిలియన్ ఎకానమీ బనానే కే లియే హమ్ ఘోషిత్ పత్ర హమ్ లోగ్ దేశ్ కే సామ్నే రఖా హై. ఆప్ ఏక్ ప్రధాన మంత్రి కార్యాలయ మే ఏక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సింగిల్ విండో హమారా పర్మిషన్స్ హమారా జో భీ రిక్వెస్ట్ హై రాజ్యోన్ సే వో క్లియర్ తురంత్ క్లియర్ కర్నే కే లియే ఆప్ ఏక్ విభాగ్ అగర్ రకే తో ఈ దేశ్ కా తరక్కీ తేజీ సే ఆగే జానే వాలా హై.
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
3: రైల్వే నెట్వర్క్ కూడా ఈ రోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలోని కల్వాల్, సీపూర్ గ్రామాల మధ్య 6,40,00,000 రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి వాగటి శ్రీహరి ఈరోజు పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈ కేవైసీ నమోదుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు రేపటితో ముగుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా మిగిలిన కూలీలుంటే ఈ కేవైసీ చేయించుకోవాలని, ఉపాధి హామీ పథకం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంటీఏ ఇప్ప ధనుంజయ్ తెలియజేశారు. బాసర మాస్టర్ ప్లాన్ పగడ్బందీగా అమలు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈరోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పర్యటించారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటితో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం

0: అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో అమ్మకు అక్షర నీరాజనం, మాతృదినోత్సవం సందర్భంగా కుమారి టి వైష్ణవి గారి ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:40 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాట ఆనిమత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయమింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో జీవవైవిధ్యం డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 9:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు.

7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాట అని ముత్యాలంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుబులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
8: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: कानूनी सहायता टेलीलॉके ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక. రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
4: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
3: మీ ప్రాంతంలోని FM బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
4: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి. వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
3: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
4: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
3: నాటి నుంచి నేటి వరకు వన్నెతగ్గని ప్రసార విధానం,
4: ఆకాశవాణి వివిధ భారతి
3: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
4: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
3: ఫోన్స్ 0402321-5163, 2321-5164.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న

0: సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అమ్మకు అక్షర నీరాజనం. మాతృదినోత్సవం సందర్భంగా కుమారి టి వైష్ణవి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక సినిమా పాటను విందాం. నాని ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సాధన సర్గం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం యా రెహమాన్.

0: ఇప్పుడు వినండి. అమ్మకు అక్షర నీరాజనం, మాతృదినోత్సవం సందర్భంగా కుమారి టి వైష్ణవి గారి ప్రసంగం.
1: ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. అంటే కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఒక జీవికి ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే తొలి గురువు దైవం అమ్మ. అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని అమ్మకు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. 9 నెలల పాటు తన రక్తాన్ని పాలుగా మార్చి ఎన్నో కష్టాలు ఓర్చి బిడ్డకు జన్మనిస్తోంది. బిడ్డ పుట్టినప్పుడు తన అనుభవించే పురిటి నొప్పులు పునర్జన్మతో సమానం. బిడ్డ నవ్వులో తన కష్టాన్ని మర్చిపోయే గుణం ఒక తల్లికే సాధ్యం. బిడ్డ ఎదిగే క్రమంలో తన పడే తపన, చేసే త్యాగం వర్ణనాతీతం. బిడ్డ ఆకలి తీర్చడం కోసం తను పస్తులు ఉండడానికైనా వెనకాడదు. ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఏదో ఒక స్వార్థం ఉండవచ్చు, కానీ అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించని నిస్వార్థం ఉంటుంది. బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా, లోకం వెలివేసినా అక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. బిడ్డల విజయంలో ఆనందాన్ని, వారి కష్టంలో కన్నీటిని పంచుకునే నిరంతర శ్రామికురాలు తల్లి. ఒక బిడ్డకు మాట్లాడడం నేర్పే తొలి అక్షరం అమ్మ, నడక నేర్పే తొలి అడుగు అమ్మ, సమాజంలో ఎలా బ్రతకాలి, ఏది మంచి ఏది చెడు అని నేర్పించే గొప్ప గురువు తల్లి. పిల్లల భవిష్యత్తు కోసం తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ఆశయంగా బ్రతుకుతుంది. శివాజీని వీరుడిగా తీర్చిదిద్దిన జిజియాబాయి వంటి తల్లులే ఈ మహానుభావుల విజయాలకు పునాదులు. బిడ్డకు అక్షరజ్ఞానం కంటే ముందే భావ వ్యక్తీకరణను నేర్పేది అమ్మే. కళ్ళు తెరిచిన క్షణం నుండి ప్రపంచాన్ని ఎలా చూడాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే ప్రాథమిక పాఠాలను తల్లి నుండే బిడ్డ నేర్చుకుంటాడు. భాష, ఉచ్చరణ మరియు మాతృభాషపై మమకారాన్ని కలిగించే ప్రాథమిక విద్యా కేంద్రం అమ్మ ఒడి. మానవ సంబంధాలన్నిటిలోనూ అత్యంత పవిత్రమైనది, నిస్వార్థమైనది తల్లి ప్రేమ. ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు వారి జీవితంపై తల్లి ప్రభావం అపారంగా ఉంటుంది. కేవలం జన్మనివ్వడమే కాకుండా ఒక పచ్చి మట్టి ముద్దలాంటి బిడ్డను సంస్కారవంతుడైన పౌరుడిగా తీర్చిదిద్దడంలో తల్లి అనేక పాత్రలు పోషిస్తోంది. సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను తల్లి చిన్నతనం నుండి నూరిపోస్తుంది. కథల ద్వారా, తన ప్రవర్తన ద్వారా సత్యం, అహింస, క్రమశిక్షణ వంటి విలువలను నేర్పుతోంది. ఒక వ్యక్తి యొక్క చారిత్రక మరియు సామాజిక అవగాహనకు తల్లి చెప్పే స్ఫూర్తిదాయక గాథలే పునాదులు. బిడ్డ ఆరోగ్యం విషయంలో తల్లి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. శారీరక రుగ్మతుల సమయంలోనే కాకుండా మానసిక వేదనలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని నింపే గొప్ప వైద్యురాలు అమ్మ. బిడ్డ ఆకలిని కళ్ళతోనే చదివేయగలిగే ఏకైక వ్యక్తి అమ్మే. తన ఆరోగ్యం కంటే బిడ్డ క్షేమానికే ఆమె ప్రథమ తాంబూలం ఇస్తుంది. బిడ్డ ఎదుగుతున్న క్రమంలో వచ్చే మార్పులను గమనిస్తూ వారికి ఒక మంచి స్నేహితురాలిగా మారుతోంది. తన కష్ట సుఖాలను పంచుకునే వేదికగా నిలుస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, వైఫల్యాల నుండి ఎలా పాఠాలు నేర్చుకోవాలో నేర్పించే గొప్ప మార్గదర్శి తల్లి. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నాడంటే దాని వెనుక తల్లి చేసిన ఎన్నో త్యాగాలు ఉంటాయి. తన ఇష్టాలను, తన సమయాన్ని, ఒక్కోసారి తన వృత్తిని కూడా బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తుంది. ఆమె పడే శ్రమ, ఓర్పు బిడ్డల్లో

పట్టుదలను, కష్టపడే తత్వాన్ని పెంచుతాయి. ఒక ఇల్లు దేవాలయం కావాలంటే అక్కడ అమ్మ ఉండాలి. ఉదయం అందరికంటే ముందు నిద్రలేచి, రాత్రి అందరూ పడుకున్నాక విశ్రమించే శక్తి స్వరూపిణి ఆమె. కుటుంబ సభ్యులందరి అవసరాలను కనిపెట్టుకొని చూస్తూ ఇంటిని ఒక చక్కని నందనవనంలా తీర్చిదిద్దుతుంది. అమ్మలేని ఇల్లు చీకటి కొట్టుతో సమానం. కాలం మారుతున్నా, నాగరికత ఎంత పురోగమిస్తున్నా, మారనిది అమ్మ ప్రేమ. అయితే ఆధునిక ప్రపంచంలో తల్లి పాత్ర గతంతో పోలిస్తే మరింత సంక్లిష్టంగా, బాధ్యతాయుతంగా మారింది. నేటి యాంత్రిక జీవనంలో సాంకేతిక విప్లవం మధ్య పెరుగుతున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టడం తల్లికి ఒక సవాలుగా పరిణమించింది. పూర్వకాలంలో తల్లి పాత్ర కేవలం గృహ నిర్వహణకే పరిమితమయ్యేది. కానీ నేటి ఆధునిక యుగంలో తల్లి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఒకవైపు కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఇంటిని, పిల్లల అవసరాలను పర్యవేక్షించడంలో ఆమె మల్టీటాస్కింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. కెరియర్ మరియు కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ పిల్లలకు క్షమ విలువను, స్వయం ప్రతిపత్తిని ఆమె ఆచరణలో చూపిస్తోంది. నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారు. ఇటువంటి సమయంలో పిల్లలకు ఏది అవసరమో, ఏది అనవసరమో వివరించే డిజిటల్ గైడ్గా తల్లి పాత్ర కీలకం. ఇంటర్నెట్ వల్ల కలిగే లాభనష్టాలు వివరిస్తూ వారిని సైబర్ ప్రమాదాల నుండి రక్షించడంలో తల్లి అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది. పిల్లలతో గడిపే సమయం తగ్గకుండా చూసుకుంటూ వారికి మానవీయ సంబంధాల విలువను నేర్పుతోంది. ఆధునిక సమాజంలో పెరుగుతున్న ఒత్తిడి, పోటీతత్వాన్ని తట్టుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయడం నేటి తల్లుల ప్రధాన బాధ్యత. కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా తోటి మనుషుల పట్ల సానుభూతి, పర్యావరణ స్పృహ మరియు సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా వారిని తీర్చిదిద్దుతోంది. సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలను అందిపుచ్చుకోవడంలో తల్లి ఒక వంతెనలా పనిచేస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జంక్ ఫుడ్ సంస్కృతి పెరిగిపోయింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడంలో తల్లి పాత్ర మరువలేనిది. తల్లి ఆరోగ్యం ఇంటి సౌభాగ్యం అన్నట్లుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కుటుంబం మొత్తాన్ని ఆరోగ్యవంతులుగా ఉంచే బాధ్యతను ఆమె భుజాన వేసుకుంటోంది. అమ్మ గొప్పదనం గురించి ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా అది తక్కువే అవుతుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. అటువంటి అమ్మను గౌరవించడం, ప్రేమించడం, వృద్ధాప్యంలో ఆమెకు అండగా ఉండడం ప్రతి బిడ్డ కనీస ధర్మం. అమ్మను పూజించే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అందుకే అమ్మను ప్రేమిద్దాం, అమ్మ మాటను గౌరవిద్దాం. ముక్కోటి దేవతలు ఉన్నా కంటికి కనిపించే దైవం తల్లి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, నడవడిక మరియు విజయం వెనుక తల్లి పోషించిన ఈ బహుముఖ పాత్రలు ఎంతో కీలకమైనవి. అందుకే తల్లిని గౌరవించడం అంటే మన ఉనికిని మనం గౌరవించుకోవడమే. తల్లి చూపిన బాటలో నడుస్తూ ఆమెకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన గుర్తింపు. ఆధునిక ప్రపంచం ఎన్ని సౌకర్యాలను తెచ్చినా అమ్మ ఇచ్చే ఆప్యాయతకు, ఆమె చూపే మార్గానికి ఏది సాటి రాదు. బాహ్య ప్రపంచంలోని ఒత్తిడిని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ఇచ్చే శక్తి కేంద్రం అమ్మ. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ఆధునిక తల్లి నిజంగా అభినందనీయురాలు. అమ్మను గౌరవించడం, ఆమె శ్రమను గుర్తించడం ప్రతి బిడ్డ ప్రాథమిక కర్తవ్యం. ఈ సృష్టిలో ప్రతి రూపానికి ఒక శిల్పి ఉంటారు. కానీ ఏ శిల్పికి సాధ్యం కాని ప్రాణమనే అద్భుతాన్ని చెక్కే ఏకైక శిల్పి అమ్మ. మనం ఓడిపోయినప్పుడు మనకంటే ఎక్కువ ఏడ్చేది, మనం గెలిచినప్పుడు మనకంటే ఎక్కువ ఆనందించేది కేవలం అమ్మ మాత్రమే. అక్షరాలు నేర్చుకోకముందే నేను చదివిన మొదటి పుస్తకం అమ్మ మనసు. దేవుడు అన్ని చోట్ల తానే ఉండలేక అమ్మను పంపాడు అంటారు. కానీ అమ్మ ఉన్న చోట దేవుడు కూడా ఉండక్కర్లేదు, ఎందుకంటే అక్కడ స్వర్గం ఉంటుంది. ఒక గొప్ప విజయం వెనుక ఒక పురుషుడో మహిళ ఉండవచ్చు, కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం వెనుక మాత్రం ఖచ్చితంగా ఒక తల్లి ఉంటుంది. నువ్వు ఎన్ని శిఖరాలు అధిరోహించినా నీ మొదటి అడుగు నేర్పించిన ఆ వేలిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ముగింపు పలిగే ముందు ఒక్క మాట, అమ్మంటే ఒక పదం కాదు, ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని కళ్ళలో పెట్టుకొని చూసుకోవడం మన బాధ్యత. ఈ రోజంతా మీ అమ్మతో గడపండి, ఆ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఈరోజే కాదు, ప్రతిరోజు అమ్మ రోజే. మన సంస్కృతిలో మాతృదేవోభవ అని ముందుగా అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చాం. ఆ దేవతకు పాదాభివందనం చేస్తూ

0: అందరికీ మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
1: శ్రోతలు, ఇంతవరకు అమ్మకు అక్షర నీరాజనం, మాతృదినోత్సవం సందర్భంగా కుమారి టి వైష్ణవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాటను విందాం. రఘువరన్ బీటెక్ ఈ చిత్రం నుంచి ఎస్ జానకి దీపు పాడిన రామ జోగేశాస్త్రగీతం, సంగీతం అనిరుద్ధ్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి యమలీల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపాడిన సిరివేనల సీతారామ శాస్త్ర గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎస్వి కృష్ణారెడ్డి.

ఇప్పుడు వినండి, గుంటూరు కారం ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన రామ జోగేశ్ శాస్త్రగీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కోల్కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 April 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ kolindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 11 June 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్పూర్ ప్రధాన కార్యాలయం వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5. ఈ విధంగా మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగాల్లో ఐటీ కన్సల్టెంట్, లీడ్ ఏఐ ఎక్స్పర్ట్, యుఐ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టోర్ అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి ఎంఈడి, ఎంసీఏ, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2026 నాటికి 30 to 50 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ alimco.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ ఖాళీలను, ఎలక్ట్రీషియన్ విభాగంలో 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10th డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 May 28 నాటికి 18 to 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ మహానది

0: ఎన్ అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 28 May 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితము చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితము చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్ధికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్ధితో దేశాభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी

0: पूरा लाभ मिलेगा। उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा, खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं।
1: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
1: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీ కండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఎహెచ్

చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్,

0: లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి గరజగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవకంచె మొక్క కరోనా గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, ఇంకా ఇప్పు పువ్వు నుండి మహవా తయారీ గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 దరఖాస్తు చేసుకోవాలి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో పనిచేస్తున్నాను. ఈరోజు మీకు కరోండా జీవకంచ మొక్క గురించి నేను వివరిస్తాను. కరిస్సా కరాండస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది జీవకంచకు అనువైన మొక్క. కరోండా దీన్ని మనము వాక్కాయ లేదా కలిమికాయలని కూడా అంటాము. వీటికి మొనదలిన గట్టి ముళ్ళు జతలుగా కలిగి ఉండడం వల్ల ఈ మొక్కను కంచ కొరకు ఉపయోగిస్తారు. కరోండా మొక్క ముళ్ళు దృఢంగా మరియు బలంగా ఉంటాయి, కాబట్టి దీన్ని క్రెస్ట్తోన్ అని కూడా అంటారు. కరోండా మొక్క ముళ్లతో కూడిన పొద మరియు గుబురుగా శాఖోపశాఖలుగా పెరిగే బహువార్షిక మొక్క. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు, కనుక మెట్ట ప్రాంతాలకు అత్యంత అనువైనది. దీని యొక్క ఉపయోగాలు: ఈ మొక్కలు దట్టంగా పెరుగుతూ ముళ్లను కలిగి ఉండడం వలన పండ్ల తోటల చుట్టూ కంచెగా ఉపయోగిస్తారు. కరోండా కాయలు ఐరన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, తద్వారా రక్తహీనతను తగ్గించుటకు ఉపయోగపడతాయి. కరోండా కాయలను నిల్వ పచ్చళ్ళుగాను చట్నీలుగాను ఉపయోగిస్తారు. కరోండా మొక్క వేర్లు, ఆకులు మరియు కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కరోండాను జామ్, జెల్లీ, స్క్వాష్, క్యాండీ మరియు సిరప్ల తయారీకి ఉపయోగిస్తారు. కరోండా కాయలను జ్యూస్ మరియు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కరోండాను ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును. ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ మొక్క తట్టుకుంటుంది, కానీ ఈ పంట అధిక వర్షపాతము, తక్కువ ఉష్ణోగ్రతను మరియు నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చును. ముఖ్యంగా మెట్టభూములలో, చేలగట్ల మీద మరియు కంచెల చుట్టూ పెంచవచ్చును. అంతేకాక ఏక పంట కూడా సాగు చేసుకోవచ్చును. దీనికి ఎలాంటి నేలలు సరిపోతాయంటే, మురుగునీరు పోయే సదుపాయం కలిగిన అన్ని నేలలు అనుకూలము. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్లతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చును. ఇది కాయల రంగుని బట్టి దీనిని 3 రకాలుగా విభజించారు: ఆకుపచ్చ రకం, గులాబీ రకం, తెలుపు రకం. మన దగ్గర ఎక్కువగా తెలుపు రకం, ఎరుపు రకం ఎక్కువగా ఉంటాయి. పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని ఊరగాయ రకాలు, కోత రకాలు అలా వినియోగించారు. దీంట్లో

0: ఎక్కువగా ఏంటంటే పంత్ మనోహర్, పంత్ సుదర్శన్, కొంకన్ బోల్డ్ రకాలు అనేవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఈ మొక్కలు మనం వేసుకోవడానికి FRS ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనకి ఈ మొక్కలు లభ్యమవుతాయి. అలాగే ఉద్యాన పరిశోధన స్థానము మల్లియాల్లో కూడా ఈ మొక్కలు 20 రూపాయలకి మీకు దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని మీరు పొలం గట్లలో కానీ మీరు మీ పొలంలో నాటుకోవచ్చును. ఇది విత్తనం లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా చేయవచ్చును. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయదలిచినప్పుడు తాజా విత్తనాలని జూలై ఆగస్టు నెలల్లో సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే కొలది విత్తనం మొలక శాతం అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో 1 సంవత్సరం వయసున్న కొమ్మలను కత్తిరింపు చేసి IBA ద్రావణంలో ముంచి నాటినట్లయితే వేర్లు బాగా వస్తాయి. నాటుట ఎలా అంటే ఆరోగ్యవంతమైన మొక్కలను ఏక పంటగా లేదా కంచ పంట కొరకు 50x50 సెంటీమీటర్ల కొలతతో గుంతను తీయాలి. గుంతలో తవ్విన మట్టిని, పశువుల ఎరువుని నింపి గుంతను నింపి మొక్కలను జూన్ జూలై మాసంలో నాటుకోవాలి. వర్షాకాలంలో నాటడం వలన నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండి మొక్కలు బాగా నిలదొక్కుంటాయి. ప్రధాన పంటగా మరియు అంతర పంటగా నాటుటకు 2 మీటర్ల దూరంలో, కంచగా నాటుటకు 1x1.5 మీటర్ల ఎడంగా నాటుకోవాలి. దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను ఇస్తాయి. కానీ మనం ప్రస్తుతం కరోండాని ఎక్కువగా కంచగా మాత్రమే సాగు చేస్తున్నాము. కరోండాని ఏక పంటగా లేదా కంచ పంటగా సాగు చేయదలిచినప్పుడు కాపుకి వచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూతకి ముందు పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుండి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరము పశువుల ఎరువుని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు కూడా భూసార పరీక్ష ఆధారంగానే రసాయన ఎరువులు వేసుకోవాలి. 4 సంవత్సరాలు ఆ పైన మొక్కలకి 200 గ్రాముల నత్రజని, 75 గ్రాముల ఫాస్ఫరస్, పొటాష్ 125 గ్రాములు ఇవ్వాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కొత్తగా నాటిన మొక్కలు నిలదొక్కునే వరకు నిదానంగా పెరుగుతాయి. కావున క్రమపద్ధతిలో నీటిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మొక్క నిలదొక్కున్న తర్వాత నీరు అంతగా అవసరం ఉండదు. ఎందుకనగా ఇది మొండి జాతి మొక్క కావున నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి పూత పూసి కాయలు కాస్తాయి. 4వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడిని ఆశించవచ్చును. పూత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై జూలై ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి. మేలల నుండి పచ్చికాయలు దొరుకుతాయి. కరోండా మొక్కలను మొదటి 2 లేదా 3 సంవత్సరాల గుబురుగా కంచెకు అల్లుకునేటట్లు పెంచుకోవాలి. కరోండా మొక్కలను 2 లేదా 3 సంవత్సరాల కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు. దీంట్లో 4 లేదా 5 సంవత్సరాల తర్వాత గుబురు ఎక్కువగా ఉంటే, ప్రధాన పంటకు అడ్డంకిగా ఉంటే కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు 400 నుంచి 500 కాయల దిగుబడినిస్తాయి. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 5 నుంచి 7 కిలోల కాయలు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 కోతలు తీసుకోవచ్చును. 1 కిలో కాయల్లో సుమారుగా 250 నుంచి 200 కాయలు ఉంటాయి. మీకు ఎవరికైనా రైతు సోదరులకి కరోండా మొక్కలు కావాలనుకుంటే ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి మరియు ఉద్యాన పరిశోధన స్థానం మల్లియాల్లో ఉన్న రీసెస్ స్టేషన్ లో సంప్రదించినట్లయితే మీకు అక్కడ 20 రూపాయలకి ఒక మొక్క దొరుకుతుంది. మీరు జూన్ జూలైలో ఈ పంటను నాటుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: నమస్కారం. డాక్టర్ జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెల్లా, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్, శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో భాగంగా మహువా అంటే ఇప్ప పువ్వు నుండి అనేక విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ఇప్ప పువ్వుకి మధుక లాటిఫోలియా అనే ఒక శాస్త్రీయ నామం ఉంది. మధు అంటే తేనె అని. తేనెలో ఉండే గుణగణాలన్నీ ఈ పుష్పంలో ఉంటాయి. కాబట్టి తేనెలో ఉండే షుగర్స్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే మహువాలో కూడా ఫ్రక్టోజ్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఆ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కంపౌండ్స్ అంటే మూలకాలు అండ్ రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్య పరిరక్షణను చేకూర్చే అనేక ప్రయోజనాలను చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ అనేటివి. ఫ్లేవనాయిడ్స్ ఏంటంటే మనిషికి వాపు అనేది ఈ మధ్య కాలంలో అనివార్యం. ఈ వాపును తగ్గించడానికి, ఈ వాపునే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ వాపే క్యాన్సర్కి దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా మీన్స్ రక్షణని కల్పించడానికి ఈ మహువా పూల నుండి తీసిన అనేక రసాలని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ

రాష్ట్రానికి. ఈ మహువా చెట్లు ఒక ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చే మేలు మెట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన ప్రజలకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్లో ఇది విరివిగా దొరుకుతుంది కాబట్టి గిరిజనులు ఆ ప్రాంతంలో నుండి ఈ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ని మనం సేకరించి వాటి నుండి వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసేసి ఆరోగ్య ప్రయోజనం కోసం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని సమృద్ధిగా జరుపుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే వీటి యొక్క ఉప ఉత్పత్తులు తెలుసుకోవడానికి ముందు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అంటే ఫ్లేవనాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ వల్ల సో మనకు ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఎలాంటి అంటే వాపు ఉన్నా శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కూడా ఈ వాపును నిరోధించే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో టర్పినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టర్పినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ అనేది విరివిగా పెరుగుతూ ఉంది, మనుషులు మీన్స్ అనారోగ్య పాలు అవ్వడం, హార్ట్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఈ మహువా పువ్వులో ఉండే టెర్పనైడ్స్ గ్రూప్కి ఉంది. అలాగే మనకేంటంటే సపోనిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ సపోనిన్ వల్ల సపోనిన్ అనేది కూడా ఒక రకమైన పదార్థం ఈ మహువా పువ్వులో ఉంటాయి. దీనివల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే సో అనేక రకాలైన మీన్స్ లైక్ గాయాలు కానీ జీర్ణ సంబంధ వ్యాధులు కానీ సో ఎలాంటి మీన్స్ అంటే గాయం తగిలినా కానీ ఇలాంటి సమస్యలను కూడా నివారించే గుణము అనేది ఉన్నాయి. అలాగే టానిన్స్, ఈ టానిన్స్ అనేటివి ఏంటంటే కడుపులో జీర్ణ సంబంధ వ్యాధులు కానీ డయేరియా సంబంధ వ్యాధులు కానీ జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులను కూడా నివారించే గుణాలు వీటికి ఉంటాయన్నమాట. అంటే సో శరీరంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలని నివారించే గుణంతో పాటు శీతల వీర్య అంటే మనకేంటంటే వీర్య కణాల వృద్ధిని పెంపొందించే విధంగా మనకు వీటిలో పుష్పాల్లో అనేక రకాలైన కెమికల్ కంపౌండ్స్ ఉండడం వల్ల సో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇది విరివిగా ఉపయోగించినట్టయితే మనకేంటంటే మన మనుషులకి వీర్యవృద్ధి పెంపొందించడమే కాకుండా మనకు ఆర్థిక లావాదేవీల్లో దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేకుండా అంటే సంతాన యోగ్యం పెంచే విధంగా ఈ పుష్పాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. సో కాబట్టి శీతల వీర్య అంటే ఉష్ణం అంటే మనిషిలో స్క్రోటల్ శాఖ అనేది ఉంటుంది. మన యొక్క శుక్ర ఉత్పత్తి జరిగిన తర్వాత అవి నష్టపడకుండా మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ వేడి తాకిడికి నాశనం కాకుండా పరిరక్షించి అండ్ శుక్ర కణాల యొక్క చలనాన్ని పెంపొందించి శుక్ర కణాల యొక్క పరిరక్షణ చేకూర్చే గుణాలు ఈ ఇప్ప పువ్వులో ఉన్నాయి కాబట్టి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటి నుండి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు అండ్ వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో జ్యూస్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది వివిధ రకాలైన విధి విధానాలని మేము అవలంబిస్తున్నాం. ఈ విధి విధానాల్లో ఏంటంటే ఈ సంవత్సరం దొరికిన మహువా పువ్వులని ఆర్ అదర్వైజ్ ఇప్ప పువ్వులని ఒక సంవత్సరం వరకు స్టోరేజ్ చేసి వాటిని ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. అలాగే ఫ్రెష్ గా దొరికిన పువ్వుల నుండి కూడా ఇంకో రకమైన ద్రావణం తయారు చేసేసి న్యూట్రీ బివరేజ్ రూపంలో వచ్చే నెలలో మేము వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి మనకు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మహువా పువ్వుల నుండి మనం అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేసి మార్కెట్లో విక్రయించే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకుని విక్రయించినట్టయితే వ్యాపారవేత్తలకి ఉపయోగం కలగడమే కాకుండా ఎవరైతే గ్రో చేస్తున్నారో ఫార్మింగ్ కమ్యూనిటీకి కానీ రాబోయే తరంలో యంగ్ జనరేషన్కి అంటే జెంజిస్కి కూడా వ్యాపారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్టప్స్ కూడా మనం అవలంబించవచ్చు. ఇది ఎందుకంటే వీటి మీద దృష్టి ఎందుకు సాధించాలంటే ఈ మధ్య కాలంలో కళ్ళలో కూడా కల్తీ, తాగే నీటిలో కల్తీ, అలాగే మనం తాగే బివరేజెస్లో కూడా కల్తీ కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ని కల్తీ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కల్తీ ప్రదేశంలో ఆరోగ్య పరిరక్షణ ఇచ్చే విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం మార్కెట్లో ప్రవేశపెట్టగలిగితే ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు అడవి ప్రాంతంలో విరివిగా దొరికే ఈ పువ్వుల్ని గిరిజనుల ద్వారా మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక లబ్ధి కలిగే విధంగా
వాళ్లకు దోహదపడుతూ మన ఆర్థిక

0: ఆధిపత్య వ్యవస్థని ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మనకు మన ప్రాంతంలో దొరికే మొక్కల నుండి విరివిగా దొరికే ఈ పుష్పాలను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు మన ప్రాంతంలో ఏర్పడే ఒక రకమైన బివరేజెస్ తయారు చేసేస్తే స్థానికంగా మనం ఎక్కువ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలి. మన మహువా ప్లాంట్స్ ని కూడా మనం పెంచుకొని రాబే కాలంలో, ఇది ఒక పూర్వకాలం నుండి ఒక మంచి పంటగా ఉండేది కానీ దీన్ని మైనర్ ఫ్రూట్ గా నిర్ధారించారన్నమాట. అంటే తక్కువ మోతాదులో మనం కల్టివేషన్ చెయ్యమన్నమాట. ఓన్లీ మనకు తెలిసినవి ఏంటి, మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్లు, అరటి చెట్లు, వీటిని మాత్రం మనం ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేస్తున్నాం దాని స్థాయిలో. ఎందుకంటే ఈ మహువా చెట్లు ఏంటంటే నీటి ఎద్దటిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్కలు కాబట్టి వీటి నుండి ఆర్థిక లాభం పెంపొందే విధంగా మనం ఫ్యూచర్ లో ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు ఏర్పడినా, సో నీటి ఎద్దటి ఏర్పడినా అలాంటి ప్రదేశాల్లో, సో మనం ఇలాంటి పంటలు పెంచుకున్నట్టయితే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని రైతు సోదరులకు ఏంటంటే కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని వాళ్ళ యొక్క నికర ఆదాయం పెంపొందించుకోగలిగితే మన లైఫ్ స్టైల్ గానీ, సాంకేతికంగా గానీ అండ్ ఆర్థికంగా గానీ మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మహువాతో పాటుగా మేము ఏంటంటే బ్యూటియా మోనోస్పర్మ, ఈ బ్యూటియా మోనోస్పర్మ నుండి అనేక రకాలైన క్రీములు కూడా తయారు చేసాం. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ దొరికే స్థానికంగా ఉండే మొక్కల్ని మనం పరిగణలోకి తీసుకొని సాగులోకి మనం వీటిని తీసుకొచ్చినట్టయితే మనకు సాగు విధానాల ద్వారా, సో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కల యొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు విరివిగా దొరికే అడవి ప్రాంతంలో దొరికే ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈ పండ్లని మనం, ఎందుకంటే ఇవి అడవి ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో నీటి సమస్య, గాలి సమస్య, వాతావరణంలో మార్పులు ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి తగ్గట్టు మనం ఫార్మింగ్ సిస్టమ్ ని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే తప్ప మనకి రాబోయే కాలంలో ఈ గడ్డు పరిస్థితుల నుండి మనం బయటపడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మనకు మన స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం డొమెస్టికేషన్ చేసుకొని, అంటే మిగతా మొక్కల్ని ఎలాగైతే మనం సాగులోకి తీసుకొచ్చామో అలాగే ఈ మహువా మొక్కలను కూడా సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ దీనికి ఎక్కువగా ఉంది. అంటే వీటిలో ఉండే గుణాలు అనేకం. అంటే ఇందులో ఇది ఒక పోషకాల గని. సో కాబట్టి మొరింగ గురించి విస్తృతంగా మేము పరిశోధన చేసినప్పటికీ తర్వాత మాకు కనిపించిన ఒకే ఒక పుష్పం ఏంటంటే ఈ మహువా పుష్పం. సో కాబట్టి మహువా పుష్పంలోనే కాకుండా మహువా విత్తనాల్లో ఒక నూనె అనేది దొరుకుతుంది. ఈ నూనెకి గాయాలను మాన్పించే గుణం ఉంటుంది, మీన్స్ స్కిన్ కి సంబంధించిన రోగాలని నయం చేసే గుణం ఉంటుంది, నెత్తిలో మనకు చుండ్రు ఏర్పడడం, పేళ్లు రావడం వీటిని కూడా నిరోధించే శక్తి ఉంటుంది, కేశ పోషణకి ఎక్కువగా వీటి ఉపయోగం వల్ల మనకి ఏంటంటే ఆర్థికంగా మనం బలోపేతం అవడానికి చాలా గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము షాంపూలో అండ్ హెయిర్ ఆయిల్లో కూడా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మా ఆయిల్, హెయిర్ ఆయిల్ రికమెండెడ్ బై ఏంటంటే ఇస్రో సైంటిస్ట్ రవికుమార్ గారు కూడా ఇది చాలా మందికి రికమెండ్ చేశారు. మేము చేసిన హెయిర్ ఆయిల్ గురించి చాలా రెస్పాన్స్ కర్ణాటక ప్రాంతం నుండి, మన తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో ఇలాంటి మనం ఏవైతే ఉపయోగకరమైన ఉండే విత్తనాల నుండి మనం ఆయిల్ తయారు చేసుకొని వీటి మిశ్రమంతో మనం ఒక ఫార్ములేషన్ తయారు చేసుకున్నట్టయితే, సో మనకు ఒక యూనిక్ ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక విత్తనమే కాకుండా, ఒక పుష్పమే కాకుండా, కాయనే కాకుండా, సో అలాగే చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో అనేక రకాలైన ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వీటిని సాగులోకి తీసుకురావడమే మన ముఖ్య ధ్యేయంగా నేను పరిగణిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మిథున్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము, ఉద్యాన కళాశాల, శ్రీ కొండలక్ష్మణ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, మోజర్ల వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగము. డ్రోన్ల గురించి మాట్లాడుకున్నప్పుడైతే ఇప్పుడు ఆ డ్రోన్ అన్ని చాలా ఫీల్డ్స్లో మనం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఏదైతే ఉన్నదో ఆ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పాత పద్ధతులు కాకుండా ఏరియల్గా మనం డ్రోన్స్ తోటి ల్యాండ్ ఒక టోపోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటూ డ్రోన్లో ఆ వెజిటేషన్ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నాలజీ ఇది, ఇప్పుడు భూమయ్య టెక్నాలజీ. దాంట్లో టోపోగ్రఫీలో ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎంత నీటి లభ్యత ఉన్నది, ఆ వెజిటేషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నది, మళ్ళీ తర్వాత అక్కడ

సాయిల్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి, అక్కడ ఇన్సెక్ట్ అటాక్ ఉందా లేదా, లేకపోతే పిస్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేసి మనము డ్రోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఉద్యాన రంగంలో ఆ డ్రోన్స్ ను మనం జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేషన్ చేస్తా ఉన్నాము. హరిత పందిర్లు కానీ ఇలాంటి వాటిలో కూడా మనం వాడుతూ ఉన్నాం డ్రోన్స్ ని. మళ్ళీ తర్వాత డ్రోన్స్ ని ఇక్కడ అంటే మనము డ్రోన్స్ ని మామూలుగా మాన్యువల్ గా రైతులు ఏం చేస్తారంటే మనకు నాప్సాక్ స్ప్రేయర్లు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి, బూమ్ స్ప్రేయర్లు అని చెప్పేసి ఆ స్ప్రేయర్లు వాడుతూ ఉండేది. దానివల్ల రైతులకు డ్రడ్జరీ అనేది పెరుగుతూ ఉన్నది. రైతులు ఎవరు కూడా ఈ రోజులల్లో వీపు వెనకాల స్ప్రేయర్లు వేసుకొని చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల వినియోగం పిచికారీలో బాగా పెరిగింది. డ్రోన్స్ అనేది ఆర్చర్డ్ క్రాప్స్ మీద కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రిసైజ్ కంట్రోల్గా మనం ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అని చెప్పేసి డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ తోటి మనం చేస్తూ ఉన్నాము. అంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్ రిమోట్ బేస్డ్గానే మనము చేస్తూ ఉన్నాము. డ్రోన్స్ గురించి రైతులకు ట్రైనింగ్ మనము రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దాంట్లో డ్రోన్ 3D ప్రోగ్రామ్ అని చెప్పేసి స్వయం సహకార సంఘాల మహిళలకు వాళ్ళను ఓనర్స్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ తెలంగాణలో చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. వివిధ రకాల ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి, పవమాన్ డ్రోన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ డ్రోన్ ట్రైనింగ్ ఎవరు పడితే వాళ్ళు ఉండదు, మనం దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది, ఆ టైం లోపల ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది చార్జబుల్ బేస్డ్ అన్నట్టు, ఫ్రీగా ఇవ్వరు ఎవరు కూడా. కాబట్టి రైతు సోదరులు ఈ డ్రోన్స్ ని ఎంత ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తే అంత వాళ్ళకు పని ఈజీగా అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పని కూడా తొందరగా అవుతుంది. మన ఫెర్టిలైజర్ యూజ్ ఏదైతే ఉన్నదో మాన్యువల్ గా కంటే డ్రోన్స్ లో తక్కువ వాడకం ఉంటుంది. ఇంచుమించు ఒక 25-30% మన ఫెర్టిలైజర్ ఏదైతే మనం డ్రోన్స్ బేస్డ్ లో సేవింగ్స్ అయితే ఉంటుంది. మన వాటర్ అనేది కూడా ఏదైతే మనం డిజాల్వ్ చేయడానికి వాడతామో అది కూడా సేవ్ అవుతుంది. డ్రోన్స్ అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఖచ్చితత్వం తోటి అప్లికేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రోన్స్ అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్ యొక్క ఖర్చు కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. అందుకనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బేస్డ్ గా చిన్న సన్నకారు రైతులకు డ్రోన్స్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రోన్స్ ను కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని వచ్చినాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఏంటంటే మనకు వివిధ రకాల పనిముట్లను మనకు రెంటల్ బేసిస్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పంట దుక్కులు దున్న కాడి నుంచి మనకు కోత అనంతరం విలువ ఆధారిత పదార్థాలు చేసుకునే కాడి దాకా కూడా మనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ లో మనకు ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మ్ మెషినరీ ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ఇలాంటి సదవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. రైతులే ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి డ్రోన్లను తీసుకొని వాళ్లే రెంటల్ బేసిస్ లో వాళ్ళు చేయగలిగితే ఇటు రైతులకు ఆదాయం సమకూరుతుంది, అలానే వాళ్లకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు.

0: మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
3: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి వందే మాతరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి కొత్త బంగారు లోకం. ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించిన వారు మిక్కీజే మేయర్.

ఇప్పుడు వినండి. హలో బ్రదర్, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు రాజు మరియు కోటి.

ఇప్పుడు వినండి. మురారి ఈ చిత్రం కోసం జిక్కి సునీత సంధ్యా పడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

ఎప్పుడు వినండి. తమ్ముడు ఇచ్చిన కోసం రమణగోగుల పాడిన రమణగోగుల గీతం సంగీతం రమణగోగుల.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు FMI 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సిరివేనెల. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివేనెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు KV మహాదేవన్.

ఇప్పుడు వినండి, స్టేట్ రౌడీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం అందించిన వారు బప్పిలహరి.

ఇప్పుడు వినండి అతడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాలన సిరివేనెల సీతారామశాస్త్రి గీతం సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముద్దుల మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం కోటి

ఇప్పుడు వినండి, సీతారత్నమ్మ గారి అబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన భువనచంద్రగీతం. సంగీతం అందించిన వారు రాజ్ మరియు కోటి.

ఇప్పుడు వినండి ముగ్గురు మనగాళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన భువనచంద్రగీతం సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు వినండి, నారి నారి నడుమ మురారి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహదేవన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు మధురగీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ నిత్యశ్రీ గారి గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, మధుర గీతాలు, అలనాటి ఆణిముత్య లాంటి సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి వీరాభిమన్యు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం కేవి మహాదేవన్.

చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

జయబెరి ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్రగీతం, సంగీతం సమకూర్చినవారు పెండియాలా.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి అనుమత్యా లాంటి సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బుద్ధిమంతుడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్యయాత్రయగీతం సంగీతం కేవి మహాదేవన్.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల పాడిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం కేవి మహాదేవన్, చిత్రం ఏకవీరా.

ఇప్పుడు వినండి, భక్త తుకారాం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన కృష్ణ శాస్త్రగీతం. సంగీతం సమకూర్చిన వారు ఆదినారాయణరావు.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి, ధనమా దైవమా. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు ఇంతవరకు మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.